0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba.
1: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba, urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
2: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Prema Swarupura.
3: Embodiments of love.
2: Inadi Manavanaku Sahanavanadi Emito Tilekapochunadi.
3: The modern man has no idea of what Sahana, tolerance, is.
2: Sahanamanadi Bharatu Yoka. And the Sandamani Gutinskolega Bhutanar.
3: The people are not able to realize that it is the tolerance which is the real beauty of the sacred land.
2: Sahanamulaina 20 Manavudu Manavude Kadu.
3: One cannot be a human being bereft of tolerance.
2: Hinulu. Kurupulnu Chuchinapudu Manavunaku Sahanamannadi Poyi Asahyam Anetuvantidi Arambhistunnadi.
3: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
2: Nijamuga Sahanamannadanne కేవలం గొప్ప విలువైనటువంటి యొక్క మంత్రము మన భారతీయులకు.
3: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
2: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదలి యంత్రతంత్రముల చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
3: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
2: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
3: Devotee requires this tolerance.
2: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
3: We consider performance of worship and observance of rituals as devotion.
2: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
3: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
2: వ్రతములన్నిటి ఎన్ను వన్నెగాంచిన ఎట్టి ఘనసత్య శీలమే కఠిన తపము.
3: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
2: Satyasilame nijamaina 20 tapas aneetvantivi ee naati manavudu marchipoyadu.
3: The modern man has forgotten the fact that truth is the true penance.
2: సహనము చాలా ఉత్తేజకరమైనటువంటిది, ఉల్లాసకరమైనటువంటిది, ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
3: In fact, it is this tolerance that has got to be propagated to many of the people, and this tolerance is really enthusiastic and highly zealous.
2: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
3: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
2: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది.
3: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
2: ఈ నాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
3: This feeling towards the mother is forgotten.
2: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
3: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
2: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
3: హీ ఈజ్ రియలీ లక్కీ వన్ ఇఫ్ ఈజ్ ద రిసిపియంట్ ఆఫ్ మదర్స్ లవ్.
2: ఈ మధురభావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు, డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధురభావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
3: This nectarine feeling cannot be obtained, cannot be purchased, nor rented out. It is born out of nectarine love.
2: Itti pavitra gunamulu kaligineṭuṇḍi Bharata Deśamulo ee nāḍu mana ullanginchi uttejakaramaināṭuṇḍi yokka ullāsamuto పరుల గుణమును పాటించుతూ అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
3: Bharatiyas are disobeying these principles, encouraging principles of eternity, and have been adopting the alien principles.
2: ప్రేమ స్వరూపులారా,
3: embodiments of love.
2: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకును కూడా నువ్వు కానరాదు.
3: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యు డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ది ట్రూత్.
2: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
3: You will be successful in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
2: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
3: Embodiments of love. Love does not merely mean loving each other.
2: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
3: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
2: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
3: Bharatiyas have forgotten this sacred path of love.
2: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
3: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.
2: ఇది దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
3: We are not able to know where we have hidden this divine love.
2: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
3: In fact, it is present everywhere where
2: అందు ఎందు కనడని కాదు. ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
3: In fact, you can see the divine love wherever you see, wherever you find.
2: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
3: భారతీయస్ have been sustaining their life because of their devotion and sincerity. And it's a divine love which has been protecting everyone like that of an eyelid.
2: Daiva prema tappa jagattunondu ee prema kodanu jagattulo kanaladu.
3: In this world, universe, you don't find any other thing equal to that of
2: ee kanipinchetuvanti premalanni kodanu bhootakamulu natakamulu.
3: All other forms of love are just bhutaka, falsehood, nataka, the drama.
2: కానీ నిజమైనటువంటి ప్రేమ తన నాభి నుండి ఆవిర్భవిస్తుంది.
3: The true love emanates, originates right from the navel.
2: అట్టి ప్రేమను మనం తీసుకోవటం, సంపాదించుకోవటం అది నాకు చాలా ఇష్టం.
3: భగవాన్ wants us to experience and share with everybody that wholehearted love.
2: Premaku minchinatuvanti prema jagatulo etchi chuchina kodanu adi prema kaane ledu.
3: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
2: Laukikamaina bhautikamainatuvanti premalu kavalsinanni tabistayi manaku.
3: The worldly love, the physical love, the ephemeral love is plenty enough in this world.
2: వీటన్నిటిని ప్రేమ అని పిలుచుటకు అర్హత లేదు.
3: In fact, they don't deserve to be called love.
2: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
3: True love should originate out of human heart.
2: ప్రేమ స్వరూపులారా,
3: embodiments of love,
2: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
3: Safeguard, maintain this love.
2: ప్రేమగల మానవులకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
3: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
2: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమస్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
3: వీ కెన్ బి కాల్డ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇఫ్ ఓన్లీ వీ ఇన్స్టాల్ దట్ లవ్ విత్ ఇన్ అస్.
2: దైవము సర్వత్రా ఉన్నాడు.
3: God is all pervasive.
2: దైవం ఎవరు?
3: Who is God?
2: నీవే దైవము.
3: You are God.
2: ఇట్టి జవాబును మనం పొందాలి.
3: This answer, response we should get.
2: దైవం ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ యందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
3: Though God is everywhere, never forget the basic fact that God is in you.
2: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
3: యూ కన్సిడర్ గాడ్ సెపరేట్.
2: ఎందుకన్నాడు అందులేడని సందేహం వలదు.
3: నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
2: చక్రి సర్వోపగతుడు.
3: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
2: ఎందెందు వెతకి చూచినా ఆనందందే కరడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
3: ఇట్స్ ప్రహ్లాద హూ సెడ్ దట్ యూ విల్ ఫైండ్ హిమ్ వేర్ ఎవర్ యూ ఇంటెన్స్లీ సర్చ్ ఫర్ హిమ్.
2: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనము గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
3: We are forgetting this essential thing to know the nature of love.
2: భారతీయ సంస్కృతి ఇదియే.
3: This is the culture of Bharat.
2: దైవం దైవం దైవం. దైవం నీవే. నీకంటే వేరు దైవం లేడు.
3: You say God, you are God. God is not separate from you.
2: తన యందున్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
3: So man is not able to convince that God is in him.
2: Kani daivamu kaanatvanti dani vishwasistunnadu.
3: He reposes faith in every other thing other than God.
2: Prema sarupulara.
3: Embodiments of love.
2: Meeru denini aashinchina aashinchakapoyina premana matramu meeru vadalakandi.
3: Whatever you seek after, never give up this love.
2: Idi emana goppa dhanam.
3: This is our prosperity, affluence.
2: Premaku minchina dhanamu marokati manaku kanaradu.
3: There's no other property beyond this love.
2: Ee premane goppa nidhi.
3: In fact, this love is the mine of wealth.
2: Dinni marchinatuvanti vaadu manavude kaadu.
3: If one forgets this love, he cannot be a human being by any standard.
2: Tallini tandrini sodarulu kevalamu premistunnavu.
3: You love your parents, mother, father, your sisters and brothers.
2: Kani ivi bhautikamainatuvanti naataka sambandhamaina premani.
3: This is all worldly love relating to the physical.
2: Kanuka mana nija premana manamu gurtinchadaniki prayatninchali.
3: Therefore it's necessary to make quest for true divine love.
2: Nija painatvanti premanu vetukonakkaraledu.
3: You don't need to search for true love anywhere else.
2: Adi eppudu mana ventane jantane intane kanipistundadi.
3: The true divine love is always with you, in you, above you, below you, around you.
2: Dani vetukonakkaraledu.
3: You don't need to search for it specially.
2: Kani nijamainadi vadali nijamu kaanatvanti danini మనం ఎందెందో వెతుకుతున్నాము.
3: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
2: ఇది ఏమిటి?
3: What is this?
2: ఇది పుష్పం.
3: This is a flower.
2: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
3: People go on describing this flower.
2: ఇది దైవ హృదయ పుష్పము.
3: God is the real flower.
2: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
3: ఫ్లవర్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
2: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
3: దిస్ ఇస్ సింబాలిక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
2: దీనికి ఎన్ని రేఖలు ఉంటున్నవి.
3: ఇట్ హస్ గట్ సో మెనీ పెటల్స్.
2: ఈ రేఖలన్నీ నువ్వు తీసివేస్తే పుష్పం ఎక్కడుంది?
3: వెన్ యూ గో ఆన్ రిమూవింగ్ పెటల్స్, వేర్ ఇస్ ద ఫ్లవర్?
2: కనుక ఈ రేఖలే భగవంతుడి యొక్క లేఖలు.
3: రేఖలు ది పెటల్స్ are the lekhalu, the letters of the divinity.
2: Evare premaloni lekha okati tappipoyinda vaadu prema swarupude kaadu.
3: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
2: Ee annintikini aadharam okati.
3: There is only one fundamental basis for all.
2: Adiye మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
3: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
2: ఆత్మని ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
3: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
2: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
3: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
2: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
3: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ in varied manner.
2: Mana talli tandri sodarulu sodari veerandaru kodanu ee oka pushpam yokka rekhale.
3: The mother, father, brothers and sisters all represent the petals of this.
2: Andaru cherinatundi kutumbamu anetundi pushpam.
3: All together constitute the flower of the family.
2: Kanuka manu oka kutumba premaliga untunnanta matramla chaladu.
3: It's not enough if we have this family relationship.
2: Vishya kutumbikuduga nevu kavali.
3: One should belong to this universal family, family of the universe.
2: Evani chusina namaskaram namaskaram namaskaram namaskaram.
3: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
2: Deeniki minchinatvantidi ekkadaina manaku labhistunda?
3: This sort of respect towards everybody, you don't get more than this in this world.
2: Kanuka neeku jagatruku kanipinchina vanni kudanu daiva swarupule.
3: All that is apparent in this cosmos it verily is divine.
2: దైవము కానటువంటిది ఒక్కటి కూడా నువ్వు జగత్తులో కానరాదు.
3: In this vast world, you don't find anything other than
2: ఈ కనిపించిన అన్ని కూడా నువ్వు వస్తువులుగా నీవు భావిస్తున్నావు.
3: You consider mereless objects of this material world.
2: ఈ వస్తువులన్ని కూడాను దైవ కృపములే.
3: The material objects of this world also are symbolic of God's grace.
2: కనుక ప్రపంచంలో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడా నువ్వు కానరాదు.
3: Therefore, it is certainly established there's nothing beyond God in
2: this world. కనుకనే మనం పిచ్చివారం అయిపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
3: Like madcaps, we are in search of God elsewhere.
2: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
3: It's only God who is present everywhere.
2: దైవము కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
3: In this world there's nothing other than the divinity.
2: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
3: The greatness lies considering everything as a manifestation of God.
2: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
3: In this world you don't find anything other than God.
2: కనిపించినదంతా కూడాను దైవ స్వరూపమే.
3: All that is conspicuous is the will of God.
2: Form of God.
3: Is the form of God.
2: కనుక will of God కాదు form of God.
3: It's not the will of God, it is the form of God.
2: కనుక దైవము అన్ని రూపములందు కూడాను మనకు కనిపిస్తున్నాడు.
3: So God is present in all forms.
2: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారంలో కూడాను మనం దైవంగా విశ్వసించాలి.
3: Therefore all forms are his. It's only God who assumes all these forms.
2: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
3: సో వీ షుడ్ గివ్ అప్ దిస్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ.
2: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
3: వీ షుడ్ గో ద పవర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ స్ట్రెంగ్థెన్ ఇన్ అవర్ హార్ట్.
2: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించటం లేదు.
3: You don't experience any other thing other than God in this world.
2: Punyamanamu neetin thagam.
3: You have taken water.
2: Ee neetin thagatam chethe emi shanti kaligindi.
3: What is that you get by drinking water?
2: Daham teerindi.
3: Thirst is quenched.
2: Anaga ee daham aneetundi daivame.
3: This very thirst is divine.
2: Neeru kudanu daivame.
3: Water is divine.
2: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
3: ద ఫైవ్ ఎలిమెంట్స్ ద ఫైవ్ ఎసెన్షియల్ షీట్స్ ద సెన్సెస్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ ఓన్లీ.
2: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
3: వీఆర్ మిస్యూజింగ్ అవర్ సెన్సెస్.
2: ఇది మానవుడు చేసేటువంటి పాపములు.
3: దిస్ ఇస్ ద సిన్ కమిటెడ్ బై మ్యాన్.
2: సెన్సెస్ అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
3: ఆల్ సెన్సెస్ ఆర్ హైలీ సేక్రెడ్.
2: నిర్మలమైనటువంటివి.
3: దే ఆర్ ప్యూర్.
2: నిశ్చలమైనటువంటివి.
3: దే ఆర్ స్టడీ.
2: నిస్వార్థమైనటువంటివి.
3: సెల్ఫ్లెస్.
2: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
3: దే ఆర్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీడ్ క్రిస్టలైన్ క్లియర్ ఇమోర్టల్.
2: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
3: It is beyond all caste, community, race and nationality.
2: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
3: It has no knowledge of what caste is.
2: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎందే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
3: We have the human values within us, but we are in search of them outside.
2: మానవతా విలువలు అంటే
3: human values.
2: ఏమిటి అనుకున్నారు?
3: What do you think of them?
2: మానవతా విలువలే దైవ గుణములు.
3: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద డివైన్ క్వాలిటీస్.
2: దైవమునకు వేరే గుణమనే లేవు.
3: గాడ్ హ్యాస్ నో స్పెషల్ అట్రిబ్యూట్స్ అదర్ దెన్ దీస్.
2: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
3: ద వెరీ టర్మ్ గాడ్ సింబలైజెస్ ఎ గ్రేట్ క్వాలిటీ సుప్రీం.
2: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని ఎందుకు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
3: వీఆర్ డెల్యూటెడ్ బై అట్రిబ్యూటింగ్ అట్రిబ్యూట్స్ టు గాడ్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: నా నోటి ఎందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
3: Whatever Bhagavan tells us, whatever he speaks, it is only love. Bhagavan does not refer to any other thing, he does not know the
2: reason.
3: There is no greater quality than love within man. We have to seek that love. God is not separate other than love.
2: Nirgunam.
3: Attributeless.
2: Niranjanam.
3: Shining.
2: Sanatanam.
3: Ancient.
2: Niketanam.
3: As exemplary.
2: Nitya.
3: Eternal.
2: Suddha.
3: Pure.
2: Buddha.
3: Unsullied.
2: Mukta.
3: Liberated.
2: Nirmala Sarupinam.
3: It's the pure one, unpolluted.
2: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం కలుపుతున్నామే కానీ దానికి వర్ణన్ని కానీ కాదు.
3: ఆల్ ది సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీ వే రిప్రజెంట్ ద రియాలిటీ.
2: భగవంతునికి వర్ణనే లేదు.
3: యు కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
2: తనకు ఒక్కటే ఒక వర్ణన.
3: బట్ ఇట్స్ ఓన్లీ వన్.
2: గొప్ప వర్ణన ప్రేమ.
3: The greatest way of describing God is
2: only
3: beyond this realm of description of love, nothing lies ahead.
2: Kopam nandu kani, tapam nandu kani, vicharam nandu kani, dukkam nandu kani, edini endu kudanu ee prema premane.
3: In all moments of life, either in anger or frustration, love remains as it is.
2: Prema swarupulara.
3: Embodiments of love.
2: మీరందరూ ప్రేమ స్వరూపులు.
3: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మీ ఎందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
3: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
2: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
3: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: అట్టి ఆకారం మనం సొంత పెట్టుకుని
3: దట్ ఫార్మ్ యూ హ్యావ్
2: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
3: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
2: అంగహీనుడైనటువంటి పిల్లలను
3: ది హ్యాండిక్యాప్
2: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
3: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు 3-వీలర్స్.
2: వారు ఒక దైవ స్వరూపులు.
3: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: అలాంటి దైవ స్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
3: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
2: Heerudainatuvanti vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
3: There is none in this world who are low.
2: Aa heenamainatuvanti gunamu manayende.
3: That quality which is so low and mean is in you only.
2: Adi bhagavantuni quality kaadu.
3: It's no way the God's quality.
2: Bhagavantuniki quality ide levu.
3: God has no attributes or qualities.
2: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
3: But he has got only one quality.
2: ప్రేమనే అతని క్వాలిటీ.
3: The quality of love is the quality of God.
2: ప్రేమనే అతని స్వరూపము.
3: Love is his form.
2: నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందము చెప్పలేను.
3: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
2: Aa prema lekunda kevalam parihasam tho gaani leka pavitramainatundi deni gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
3: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
2: Kalukuni premato nannu palakarinchandi.
3: Talk to Bhagavan with all your love.
2: ఆ ప్రేమతో పలికినటువంటి పలుకులకు అన్నిటికీ అక్కడనే జవాబు వస్తుంది.
3: You get the response then and there itself when your words are full of love.
2: ప్రేమతో ప్రేమతో సాయి అని పిలుచు.
3: Say with all love, సాయి.
2: ఓయి అని పలుకుతారు.
3: You get the response, ఓయి ఓయి.
2: కనుకనే ప్రేమ లేనటువంటిది మాత్రము నన్ను ఏమాత్రం కదిలించలేదు.
3: నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్.
2: ఆ ప్రేమను మాత్రము కవర్గా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
3: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
2: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
3: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
2: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా, పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలకరించండి, ప్రేమ చేతనే చూడండి.
3: If you want to see God and talk to Him, then have this love. Talk to Him lovingly. Watch Him with full of love.
2: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రం పనికిరావు.
3: All your wealth, all your status stand nowhere in front of love.
2: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
3: In this world you do not find anything more than love.
2: Prema, prema. ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
3: Two lettered word, prema. All the sweetness comes. Well, have this love. Talk to him lovingly. Watch him with full of love.
2: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా

0: యూ డు నాట్ ఫైండ్ ఎనీవేర్. ప్రేమ,
1: ప్రేమకి ఎంత దీర్ఘమిస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
0: ప్రేమ యాజ్ యూ అట్టర్ దట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ స్వీట్నెస్ దేర్.
1: కనుక మీరు ప్రేమను ప్రధానంగా పెట్టుకోండి.
0: హ్యావ్ దిస్ లవ్ యాజ్ ది ఫౌండేషన్.
1: ఎక్కడికైనా మీరు వెళ్ళండి.
0: యు మే గో ఎనీవేర్.
1: అడవుల యందున్నా,
0: యు మే బి ఇన్ ద ఫారెస్ట్,
1: ఆకాశమునున్నా,
0: ఆర్ ఇన్ ద స్కై,
1: పట్టణమునున్నా,
0: ఇన్ ఎ సిటీ,
1: పల్లెనున్నా,
0: ఓ విలేజ్,
1: గుట్ట మీదనున్నా,
0: ఆన్ ద మౌంటైన్ టాప్,
1: కట్టేటబడి ఉన్నా,
0: ఆర్ ఇన్ ద డీప్ సీ,
1: ప్రేమించు వానికి ప్రేమయే సాటి.
0: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
1: కలుగు ఇదనికి ఏ గృహము, ఏ వసతి, ఏ నివాసము, ఏ మాత్రము లేవు.
0: The one of love is not bothered of any other comfort, be that residence or whatsoever.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
0: This love we should acquire.
1: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
0: You cannot buy this love with any amount of money.
1: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
0: You can only get it by offering your mind.
1: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది గాని.
0: It's only the mind that can acquire.
1: ఇటువంటి ప్రేమతత్వాన్ని మొట్టమొట్ట మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: It's only the love that one has to develop.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి, భక్తి, భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
0: The objective of devotion is to grow, develop love.
1: కనుక మనకు భక్తి, భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచో లభించదు.
0: Devotion you don't get anywhere else.
1: ప్రేమనే మన యొక్క డివోషన్.
0: And this love is the true devotion.
1: ఈ ప్రేమలేనటువంటి డివోషన్ డీప్ ఓషన్.
0: Devotion without love is only deep ocean.
1: ఆ ఓషన్ కూడా నువ్వు ఎలాంటిది, ఉప్పు నీళ్ళ వారి.
0: This deep ocean is saltish saline.
1: Devotion అనేటువంటి sweet water.
0: The devotion is full of sweet water.
1: అమృతమయమైనటువంటిది ఈ ప్రేమ.
0: And this love is nectar.
1: ఆనందమయమైనటువంటిది ఈ ప్రేమ.
0: Love is bliss.
1: అద్భుతమైనటువంటిది ఈ ప్రేమ.
0: It's mysterious, wonderful.
1: అంతటా చిక్కునది ఈ ప్రేమ.
0: And you get it so easily for yourself.
1: కనుక ఇట్టి సులభమైనటువంటి ప్రేమను వదిలి,
0: you give up that easy, simple love.
1: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రం ఆశించరాదు.
0: Never expect any worldly love.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు భక్తి, భక్తి, భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
0: యూ సేఫ్ గార్డ్ దట్స్ సీక్రెట్ లవ్.
1: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: బియాండ్ దిస్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
0: ఇట్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ లిబరేషన్.
1: ముక్తి, భక్తి, యుక్తి, రక్తి, అన్నక్తి అన్నింటి అందు కూడా నువ్వు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే లీనమై ఉన్నది.
0: ముక్తి లిబరేషన్, భక్తి ద డివోషన్, రక్తి ది అటాచ్మెంట్, ది అనురక్తి వన్స్ ఓన్ లైక్స్, దే ఆల్ సెంటర్ రౌండ్ దిస్ లవ్ ఓన్లీ.
1: కనుక ఈనాడు గురు పౌర్ణమి దినము మీకు అందించేటువంటిది అమూల్యమైనటువంటి వస్తువు ఒక ప్రేమ మాత్రమే.
0: On this most auspicious sacred day of Guru Purnima, Bhagavan gives us most valuable gift, the gift of love to everybody.
1: Ee premane lekundina nenu edi ichi kudanu adi phalitam undadu.
0: Without love, whatever that is given to you is useless.
1: Kanuka na premane pavitramainatundi yokka sinduram.
0: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion, sindura.
1: Itti premanu meeru abhivruddhi parchukondi.
0: This love we have to foster and grow.
1: Sayankalamu ee prema yokka vimaramunu chakkaga bodhisthadu.
0: This evening Bhagavan will explain the details of love.
1: ప్రేమ ముదిత మనసి కహే.

भक्त जन भीम।

하나 둘 셋 넷 넷 하나 둘 셋 넷 넷 就像他们那跑了最快慢点，就像他们那跑了最快慢点。

0: మనస్సుచే జీవులు మరి జననమొందు. మనస్సుచే జీవులు మరి జననమొందు. మనస్సుచే జీవులు మాయమైపో. మనస్సుచే ధర్మ అర్థ కామ మోక్షమునందు. మనస్సుచే యోగ నిష్ఠలు సిద్ధి నొందు.
1: బై మైండ్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ మైండ్ మ్యాన్ గెట్స్ హిజ్ రీబర్త్ అండ్ అగైన్ బై ది సేమ్ మైండ్ వన్ క్యాన్ ఫాల్ ఇన్ టు ఇల్యూషన్. బై మైండ్ వన్ కెన్ గెట్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష అండ్ by mind one can get whatever he desires and aspires for.
0: Adhyapakulara, vidyarthulara, prati manavudu tappani sariga sankalpam yokka shasanamunu panulanu vishala drishtito vicharinchatam అత్యవసరం.
1: టీచర్స్ అండ్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ వన్ టు ఎన్క్వైర్ ఇన్ టు హౌ ద మైండ్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ హౌ ద కమాండ్స్ ఆఫ్ ద మైండ్ ఆర్ ఒబేడ్ బై ఇండివిజువల్స్.
0: ఈ విధముగా సంకల్పము యొక్క శాసనాన్ని గుర్తించినప్పుడే మానవుడు సుఖజీవితమును శాంతి జీవితమును అనుభవించగలడు.
1: ఓన్లీ వెన్ మ్యాన్ రికగ్నైజెస్ అండ్ అండర్స్టాండ్స్ ది వే దట్ మైండ్ ఫంక్షన్స్ అండ్ కమాండ్స్ వన్ వుడ్ బి ఏబుల్ టు లివ్ ఏ హ్యాపీ లైఫ్ అండ్ ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్.
0: ఈ విధముగా మనశ్శాసనమును అర్థము చేసుకున్నటువంటి సమయం నందే మానవుని యందున్నటువంటి సమస్త శక్తులు కూడాను సద్వినియోగం కాగలవు.
1: ఓన్లీ వెన్ మ్యాన్ అండర్స్టాండ్స్ ద వే దట్ ది కమాండ్స్ ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద మైండ్ హీ వుడ్ బి ఏబుల్ టు యూటిలైజ్ ద ఇన్ఫినిట్ ఎనర్జీ దట్ హీ హ్యాస్ ఇన్ హిమ్ ఫర్ గుడ్ పర్పసెస్.
0: సంకల్పముల యొక్క శాసనమును సరిగా అర్థం చేసుకున్నటువంటి సమయం నందే ప్రతికూలమైనటువంటి సంకల్పములను మానవుడు ప్రతిహతము చేయగలడు.
1: వెన్ మ్యాన్ అండర్స్టాండ్స్ ద కమాండ్స్ ఆఫ్ సంకల్ప ఆర్ హిస్ థాట్ ఆర్ హిస్ విల్ హీ వుడ్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ.
0: మత్స్యము ప్రవాహమునకు ఎదురీత ఈదటం చేతనే తన ప్రమాదమును తప్పించుకోగలుగుచున్నది.
1: ఫిష్ యాజ్ ఇట్ గోస్ అగెన్స్ట్ ది కరెంట్ ఆఫ్ ది వాటర్స్ ఇన్ ద రివర్ ఇట్ హాస్ బీన్ ఏబుల్ టు సేవ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది డేంజర్స్.
0: అదే విధముగానే మానవుడు ప్రతికూల సంకల్పమునకు విరుద్ధమైనటువంటి సత్సంకల్పములను అభివృద్ధి పరుచుకున్నప్పుడే తమ జీవితములో ప్రమాదమునకు దూరమై ప్రశాంతికి సన్నిహితమై ఉంటుంటాడు.
1: ఇన్ ది సేమ్ వే వెన్ మ్యాన్ ఆల్సో అండర్టేక్స్ టు స్విమ్ అగెన్స్ట్ ది కరెంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ గుడ్ థాట్స్ హీ వుడ్ బి ఏబుల్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది డేంజర్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ లైఫ్.
0: సముద్రములో ప్రయాణం చేసేటువంటి పడవకు దిక్సూచిక యంత్రము అనేటువంటిది ఒకటి ఉంటుంది.
1: ఫర్ పీపుల్ హూ విల్ బి ట్రావెలింగ్ ఇన్ ఓషన్ ఇన్ ద షిప్ ఆర్ స్టీమర్ దేర్ విల్ బి ఎన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ కాంపస్.
0: ఈ దిక్సూచిక యంత్రమును ఆధారం చేసుకుని ప్రయాణికులు తాము చేరవలసినటువంటి ఒక గమ్యమును సుక్షేమంగా చేరవుతారు.
1: With the help of this compass, people who like to travel in ocean would direct their journey and reach the goal.
0: ఈ దిక్సూచిక యంత్రం లేనప్పుడు ఇది ఏదో ఒక వైపున గాలి త్రిప్పి మంచు గడ్డకు బండ రాతికో కొట్టి అనేక విధములైనటువంటి నష్ట కష్టములకు గురి చేస్తాయి.
1: ఇన్ కేస్ దట్ దెర్ ఇస్ నో కాంపస్ విచ్ కెన్ గైడ్ ది ట్రావెలర్స్ ఇన్ అ షిప్ ఇన్ ద ఓషన్ హి వుడ్ నాట్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్ హీ ఈస్ లైక్లీ టు ఫేస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: అదే విధముగానే మానవుడు ఈ సంసార సముద్రమునందు సంచారం చేసేటువంటి యొక్క సమయములో నిశ్చల మనస్సు అనేటువంటి ఒక యంత్రాన్ని సక్రమమైన మార్గములో అనుభవించినప్పుడే సరి అయినటువంటి గమ్యమును చేరగలడు.
1: ఇన్ ద సేమ్ వే వెన్ ఎ మ్యాన్ హూ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద ఓషన్ ఆఫ్ సంసార టేక్స్ ది హెల్ప్ ఆఫ్ ఎ ఫర్మ్ అండ్ ఎ స్టడీ మైండ్ హీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
0: ఆ నిశ్చల మనస్సే లేకుండినా తన యొక్క ప్రయాణము అనేక విధములైనటువంటి ప్రమాదములకు గురి అవుతుంది.
1: వితౌట్ హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ మ్యాన్ ఈజ్ లైక్లీ టు ఫేస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: మనిషి యొక్క ముఖము మనసు యొక్క ముద్రని.
1: ఫేస్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ సెట్.
0: దీని యొక్క ప్రతిబింబమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
0: ఈ మనసు యొక్క ఛాయాచిత్రమే.
1: ఇట్ ఈస్ ఎ ఫోటో ఆఫ్ ద మైండ్.
0: కనుకని మనసునందు మానవుడు సంకల్పించుకునేటువంటి ప్రతి సంకల్పం కూడాను ఈ మనిషి ముఖమునందు ప్రకటింపబడుతూ ఉంటాది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఆల్ ద థాట్స్ విచ్ ఎమనేట్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ గెట్ రిఫ్లెక్టెడ్ ఆన్ హిస్ ఫేస్.
0: మనిషి యొక్క మనస్సు ఒక గ్రామ్ఫోన్ ప్లేట్ వంటిది.
1: ది మైండ్ ఆఫ్ ఎ మ్యాన్ కెన్ బి కంపేర్డ్ టు ఎ గ్రామ్ఫోన్ ప్లేట్.
0: ఈ ప్లేట్ లో ఉండేటువంటి ఒక పాటలో మాటలో మనకు కనిపించవు కాని వినిపించుతాయి.
1: ది సాంగ్స్ ఆర్ ద స్పీచెస్ రికార్డెడ్ ఆన్ ఎ గ్రామ్ఫోన్ ప్లేట్ ఆర్ నాట్ విజిబుల్ టు అస్ బట్ యూ కెన్ లిసన్ టు దెమ్ వెన్ ఇట్ ఇస్ ప్లేట్.
0: కానీ మనసునందున్నటువంటి సంకల్పముల యొక్క ప్రభావములు మనకు వినిపించవు కాని కనిపిస్తాయి.
1: ఆన్ ది కాంట్రీ వాట్ ఎవర్ థాట్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ యూ మే నాట్ బి ఏబుల్ టు లిసన్ బట్ యూ కెన్ సీ దెమ్.
0: మనసునందు కలిగినటువంటి ప్రతి సంకల్పం కూడాను అనగా దుష్ట సంకల్పములు సత్సంకల్పములని రెండు రకములుగా ఉంటుంటాయి.
1: All the thoughts which emanate in mind may be classified into two types, good thoughts and bad thoughts.
0: Krodhamu, dveshamu, asuya, nirasha, dambamu, ahankaramu, ityadi, dushtagunamulu, manavuni mukhamunandu, oka pundlavale manaku kanipistu untayi.
1: Bad qualities like anger, hatred, egotism, and such other qualities look or reflect themselves as if they are wounds on the face of a human being.
0: Adhe sankalpamulu yandu satyamu prema sahanamu sanubhuti daya karuna ityadi satsankalpamulu manavuni mukhamunandu tejovantamuga prashantamainatundi yokka diniga nirupistu untadi.
1: In the same way, if you take virtues and good qualities like truth, love, compassion, and fortitude, forbearance, patience, they will reflect on the face of the man in the form of radiance and in the form of that radiance itself.
0: Manasu yokka mold ante cheppochunu adi manasu yokka mukham chaya chitram.
1: Man's face may be compared to a mold or a photo.
0: Indulo prati sankalpam kudanu oka geetala vale velupalaku prakatistu untadi.
1: Man's face may be compared to a film all the folds and all the lines you get in the face of the man also reflect certain things.
0: దీనిని ఇంకొక రీతిగా మనం చెప్పవలసిన మనసు ఒక నోటీస్ బోర్డు వంటిది.
1: The same thing could be put in other words. Mind may be compared to something like a notice board.
0: దీని యొక్క ప్రభావములన్నీ కూడాను మన ముఖం పైన ప్రకటిస్తూ ఉంటాయి.
1: All the effects and the impact of the mind can be seen on the face.
0: ఈ సంకల్పములను కొంతమంది మూసిపెట్టుకునుటకై ప్రయత్నిస్తూ ఉంటారు.
1: Some people make an effort to hide their feelings.
0: సంకల్పమును మూసిపెట్టుకునుట కాని దాచిపెట్టుకునుట కాని సాధ్యము కాదు.
1: But it is impossible either to hide or not to show the thoughts which go on in the mind of man.
0: కేవలం ఒక మూర్ఖత్వం అనే చెప్పవచ్చు.
1: This may be described as foolishness.
0: మీరు విని ఉండవచ్చును, పుస్తకములు యందు చదివి ఉండవచ్చును, ఎడారులలో నిప్పు కోడి అని ఒకటి ఉంటుంటుంది, ఎత్తైన పక్షి.
1: యు మైట్ హావ్ హర్డ్ ఆర్ యు మైట్ హావ్ ఈవెన్ రీడ్ ఇన్ ద బుక్స్ దట్ దేర్ విల్ బి ఎ హెఫ్టీ బర్డ్ విచ్ మే ఎగ్జిస్ట్ ఇన్
0: ఇది ఇంచు మించు 10-12 అడుగులు ఎత్తు ఉంటుంటుంది ఈ పక్షి.
1: ఇట్స్ హైట్ మే బి అబౌట్ 10-12 feet.
0: ఈ పక్షిని వేటాడుటకు అనేక మంది వేటగాండ్రు వెళ్తుంటారు.
1: ఏ నంబర్ ఆఫ్ హంటర్స్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు.
0: కారణమేమనగా దాని యొక్క ఈకలు మహా పెద్దవిగాను అనేక విధములైనటువంటి యొక్క చిత్ర విచిత్రములు నిర్మించడానికి అనుకూలవంతమైనవిగాను ఉంటుంటాయి.
1: ది రీజన్ ఎస్ టు వై సో మెనీ పీపుల్ పర్స్యూ అండ్ హంట్ సచ్ ఎ బర్డ్ ఈస్ దట్ ది వింగ్స్ విల్ బి సో వాల్యుయబుల్ ఫార్ various purposes in having some kind of art.
0: దీని మాంసం అనేటువంటిది ఈ మాంస పక్షులకు చాలా ప్రీతిగా ఉంటుంటుంది.
1: నాన్ వెజిటేరియన్స్ రిలిష్ ఇట్స్ ఫ్లెష్.
0: అందువల్ల ఈ పక్షిని వేటాడుటకై అనేక మంది పోతుంటారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఏ నంబర్ ఆఫ్ పీపుల్ గో హంటింగ్ ఫర్ ఇట్.
0: ఆ సమయంలో ఈ యొక్క నిప్పు పక్షి ఏం చేస్తుంది, తన యొక్క పొడువాటి మూతిని ఇసుకలో దాచిపెట్టుకుని నన్నెవ్వరూ చూడలేదులే అనుకుంటుంది.
1: దెన్ వాట్ దిస్ బర్డ్ డస్ ఇన్ ది ఫారెస్ట్ ఈజ్ ఇట్ ట్రైస్ టు పుట్ ఇట్స్ నోస్ అండ్ హైడ్ ఇన్ ది శాండ్స్ అండ్ ఇమాజిన్స్ దట్ బై డూయింగ్ సో నో వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ ఇట్.
0: కానీ ఈ అమాయక పక్షికి తన దేహం ఇంత పెద్దది, వెలుపల నున్నదే అనేటువంటి యొక్క విజ్ఞానము లేకుండా ఉంటుంటుంది.
1: బట్ ది పూర్ ఇన్నోసెంట్ బర్డ్ డజంట్ నో, ఇట్ డజంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ విజ్డమ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ హ్యూజ్ బాడీ కెన్ బి సీన్ బై పీపుల్ వెరీ ఈజీలీ.
0: అదే విధముగానే తమ దోషములను తమ తుచ్చ సంకల్పములను దాచిపెట్టుకుంటుకొని మూసిపెట్టుకున్నట్టుకై ప్రయత్నించేటువంటి వాడు కేవలం ఈ నిప్పుకోడు వంటి వారి.
1: ఎనీ పర్సన్ హూ మేక్స్ ఎన్ ఎఫర్ట్ to hide his bad thoughts, bad feelings and bad qualities may be compared to this particular bird.
0: దీనిని ఏ మాత్రం కూడాను దాచి పెట్టుకొనుటకు వీలు కాదు.
1: It is impossible to hide such feelings and thoughts.
0: నీవు ఆ దుష్ట సంకల్పమును దాచినను అవి దాగవు, నీ ముఖం పైన ప్రకటిస్తూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి.
1: Even if you hide such feelings, you will not be able to succeed. They get reflected on your face.
0: ఈ సంకల్పములు చాలా విశాలమైనటువంటివి.
1: These thoughts may be described as very vast and broad.
0: ఇది విద్యుత్ శక్తి కంటే కూడాను చాలా సూక్ష్మమైనటువంటివి.
1: They are subtler than electricity.
0: ప్రతి సంకల్పం కూడాను ఒక రూపం ఉన్నది.
1: Every thought has a form.
0: ప్రతి సంకల్పమునకు ఒక పేరు ఉన్నది.
1: Every thought has a name.
0: ప్రతి సంకల్పమునకు ఒక భారం ఉన్నది.
1: Every thought has its weight.
0: ప్రతి సంకల్పమునకు ఒక రంగు ఉన్నది.
1: Every thought has its own color.
0: ప్రతి సంకల్పమునకు పరిణామం ఉంటుంది.
1: Every thought has its own effect.
0: ప్రతి సంకల్పము శక్తితో కూడి ఉంటుంది.
1: Every thought has lot of power.
0: ఈ సంకల్పం అనేటువంటిది కేవలము ఒక తెల్లని పేపర్ పైన రాసినటువంటి యొక్క అక్షరములు వంటివి మాత్రమే కాదు.
1: దీస్ థాట్స్ ఆర్ నాట్ మియర్లీ లైక్ letters inscribed on a white sheet of paper.
0: ఇది అనేక రకములైనటువంటి యొక్క మార్పులు కూడాను చెందుతుంటాయి.
1: They will be having a lot of modifications.
0: అనేక రూపములు కూడాను పొందుతుంటాయి.
1: They will be taking different forms.
0: సమయ సందర్భానుసారంగా ఈ సంకల్పములు ప్రభావమును అధికం చేసుకుంటుంటాయి.
1: Depending upon the circumstances and context, they will be becoming very powerful also.
0: దేశకాల పాత్రను అనుసరించి తమ సంకల్పములు చాలా పవిత్రంగా మారుతుంటాయి.
1: Depending upon the circumstances, the situation, the place and where you are staying.
0: సంకల్పములకు సంకల్పములే కర్తలు, సంకల్పములే కారణములు.
1: For these thoughts, the thoughts themselves are the authors and they are also the reason for it.
0: అనేక శాఖలతో, పత్రములతో, పుష్పములతో, ఫలములతో కూడినటువంటి ఈ సంసార వృక్షములకు ఈ మనసే మూలాధారం.
1: Mind may be compared as the root cause for this samsara, which has a number of branches, a number of leaves, and a number of fruits.
0: ప్రతి సంకల్పము కూడాను కన్నుల ద్వారా వెలువడుతూ ఉంటుంటాయి.
1: Every thought will be emanating from the eyes.
0: ఈ కన్నులకు మానసిక సంకల్పములకు తంతులు అనేటువంటి సాధనములు సాధ్యముగా ఏర్పడి ఉంటుంటాయి.
1: దేర్ విల్ బి ఎ క్లోజ్ కనెక్షన్ త్రూ సటిల్ నర్వ్స్ బిట్వీన్ ది ఐ అండ్ ద మైండ్ అండ్ ద థాట్ ప్రాసెస్.
0: కన్నులు చూస్తున్నవని సామాన్యంగా మానవులు భావిస్తారు.
1: మ్యాన్ థింగ్స్ దట్ ఇట్ ఈస్ ది ఐస్ విచ్ సీ.
0: కానీ కన్నులు చూడటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఐస్ విచ్ సీ.
0: కన్నులలో మనస్సు చేరటం వల్లనే కన్నులు చూడగలుగుతున్నాయి.
1: ఓన్లీ వెన్ మైండ్ comes in contact with the eyes, eyes are able to see.
0: చెవులు వినగలుగుతున్నాయి అనుకుంటున్నాము. చెవులు కూడాను వినేటువంటి శక్తి లేదు. చెవులు ఎందుకు కూడాను మనస్సు చెరబడినప్పుడే ఈ చెవులు వినగలుగుతున్నాయి.
1: We think that ears can hear and listen, but by themselves ears cannot do it. Only when the mind comes in contact with the ears.
0: ఇదే విధముగానే సర్వేంద్రియములు కూడాను మనస్సు ఒక ఆధారమై, మనస్సు యొక్క సూత్రమై, మనసే కారణమై సర్వేంద్రియముల చేతను పని జరిపించుచున్నది.
1: ఇన్ ది సేమ్ వే మైండ్ బికమ్స్ ద బేసిస్, మైండ్ బికమ్స్ ద ఇన్స్ట్రుమెంట్, మైండ్ బికమ్స్ ద కాజ్ ఫార్ మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: పూర్వపు ప్యాలెస్ యందు రాణివాసము అని ఒక మహారాణులందరూ కూడా నివసించేటువంటి వారు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ దేర్ యూస్ టు బి ఎ ప్లేస్ కంపేరబుల్ టు ఎ ప్యాలెస్ ఇన్ ప్యారిస్.
0: ఈ రాణివాసం అనేటువంటి భవనములకు ఈ యొక్క విండోస్ కిటికీలు ఉండేటువంటివి కాదు.
1: ఇన్ ది టు ది ప్యాలెసెస్ దే వర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దేర్ వర్ నో విండోస్.
0: చిన్న చిన్న రంధ్రములు మాత్రమే ఉండేటువంటివి.
1: దేర్ యూస్ టు బి సమ్ స్మాల్ హోల్స్.
0: ఈ రాణివాసంలో ఉండేటువంటి రాణులు ఈ చిన్న రంధ్రము ద్వారా బయట ప్రపంచానంతా చూస్తుండేటువంటి వారు.
1: దోస్ queens who used to reside in the palaces would be able to just get a vision of the outside world through those small holes fixed in the wall.
0: Margamulo sancharinchetunti busulu, carlu, cycles, inka manushulu chitra chitramainatunti vichitramainatunti oka drushyalanta ee chinna randhamu dwarane chustundetunti varu.
1: They used to get a vision of various sights on the road, including the movement of vehicles, men and all such other items through those who also only they used to get a view.
0: Aithe baita prapanchamu ee raanulu matram chudaleru,
1: but the outside world would not be able to get a view of those queens who were inside the palace.
0: Yavaru ee raanini chudagalaru? Aa antapuram nunde undinatvanti yokka daasilu, raju ee veeru matrame aa raanini chudagalaru.
1: Those servants of the queens who would stay inside the walls of the palace, they would only get a view of them.
0: Adi vidhamugane manasu raanivasamlo undinatvanti raani.
1: Mind may be compared to something like the queen who is residing inside a palace.
0: Ee manasu prapanchamanta chustunnadi.
1: This mind is getting a view of the entire world.
0: కాని ప్రపంచము ఈ మనసును చూడలేకున్నది.
1: బట్ ది వరల్డ్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ వ్యూ ఆఫ్ ద మైండ్.
0: అయితే ఈ మనసును చూసేటువంటి దాసులు ఎవరు?
1: Who are those servants who would see this mind?
0: Ive sankalpalu.
1: These are the thought processes.
0: Ee sankalpamulu yokka protsaha utsahamulu chetane manasu tama karmamu taana aacharistu vastundali.
1: Mind performs its own functions, getting an encouragement and aid from these thoughts.
0: ఈ రాజు ఎవరు? అదే నేను అని అహం.
1: Who is the king in that case? It is this I who may be compared to the king.
0: మనస్సు యొక్క స్వరూపాన్ని అహం అనేటువంటి రాజు, సంకల్పం అనేటువంటి దాసులు తాము చెంతనే చూడగలరు.
1: ఇట్ ఇస్ ది ఐ హూ ఇస్ ద కింగ్ అండ్ ఇట్ ఇస్ ద థాట్స్ హూ ఆర్ ద సర్వెంట్స్ దే ఓన్లీ కెన్ గెట్ ఎ వ్యూ ఆఫ్ దిస్ క్వీన్ మైండ్.
0: కనుక సంకల్పముల ద్వారానే ఈ మనస్సు ఏర్పడుతున్నది.
1: మైండ్ ఈజ్ ఫార్మ్డ్ ఓన్లీ త్రూ దిస్ థాట్ ప్రాసెస్.
0: ఈ సంకల్పములు అహం అనేటువంటి యొక్క, నేను అనేటువంటి యొక్క ప్రభావం నుండి వచ్చుచున్నవి.
1: దిస్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఐ.
0: ఈ అహం అనేటువంటి నేను ఆత్మ నుండి వెలువడుచున్నది.
1: ఐ టేక్స్ ఇట్స్ ఒరిజిన్ అండ్ బర్త్ ఫ్రమ్ ఆత్మ.
0: కనుక ఆత్మ, అహం, మైండ్ అనేటువంటి మూడు కూడాను సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటివి.
1: దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ అహం, బిట్వీన్ ఆత్మ, ఐ అండ్ మైండ్.
0: సమపోలికలు గల సంకల్పములను చక్కగా ఆకర్షించవచ్చును.
1: ది ఈక్వల్ థాట్స్, ఇట్ ఈస్ ఈజీ టు బ్రింగ్ దెమ్ టుగెదర్.
0: కొన్ని ఉదాహరణములు.
1: వన్ ఎగ్జాంపుల్ హియర్.
0: కొన్ని పక్షులు ఇతర పక్షులతో చేరక తాము ప్రత్యేకంగా ఒక గుంపుగా ప్రయాణమైపోతుంటాయి.
1: ఏ ఫ్యూ బర్డ్స్, దేర్ ఆర్ ఎ ఫ్యూ బర్డ్స్, ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ బర్డ్స్, దే డోంట్ గెట్ దెమ్సెల్స్ మిక్స్డ్ విత్ అదర్.
0: ఆ పక్షుల యొక్క సంకల్పము సమపోలికతో కూడినటువంటి సంకల్పములు.
1: దేర్ థాట్స్ ఆర్ ఆల్వేస్ గోయింగ్ అలాంగ్ విత్ ది బర్డ్స్ విచ్ ఆర్ కంపేరబుల్ టు దెమ్. ఈ
0: కొంగల గుంపు అంతా కూడా ప్రత్యేకంగా పోతుంది కానీ కాకుల గుంపుతో చేరదు.
1: ది కకు ఫర్ ఎగ్జాంపుల్ డజంట్ మిక్స్ విత్ ది క్రోస్.
0: కాకుల గుంపు ప్రత్యేకంగా పోతుంది కానీ కొంగలతో చేరదు.
1: సిమిలర్లీ ది క్రోస్ డు నాట్ మిక్స్ విత్ క్రేన్స్.
0: అదే విధముగానే మృగములు కూడాను ఏనుగులు బైసన్స్ తో చేరవు, బైసన్స్ ఏనుగులతో చేరవు.
1: సిమిలర్లీ ది అనిమల్స్, బైసన్స్ డు నాట్ మిక్స్ విత్ ఎలిఫెంట్స్, ఎలిఫెంట్స్ డు నాట్ మిక్స్ విత్ బైసన్స్.
0: ఈ రెండింటితో జింకలు చేరవు.
1: విత్ దీస్ టూ టైప్స్ ఆఫ్ అనిమల్స్
0: కారణమేమనగా అది సమాన పోలికలు గల సంకల్పములే ఈ విధమైన రీతిగా ఆకర్షింపబడుతుంటాయి.
1: ఇట్ ఈస్ బికాస్ ది లైక్ మైండెడ్ పీపుల్ ఆర్ లైక్ మైండెడ్ థింగ్స్ వి ఈక్వల్స్, దేర్ ఇస్ ఎ టెండెన్సీ టు కమ్ టుగెదర్.
0: ఒక గాయకుడు మరొక గాయకుడిని ఆకర్షిస్తాడు కానీ ఇంకొకరిని ఆకర్షించదు.
1: ఎ సింగర్ ఈజ్ లైక్లీ టు అట్రాక్ట్ అనదర్ సింగర్.
0: ఒక అధ్యాపకుడు మరొక అధ్యాపకుడితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు.
1: ఎ టీచర్ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ అనదర్ టీచర్.
0: కారణమేమిటి? ఈ యొక్క సమపోలికల యొక్క సంకల్పముల యొక్క ప్రభావమే.
1: ది రీజన్ ఈస్ దాట్ దెర్ ఈస్ సిమిలర్ థింకింగ్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ద సిమిలారిటీ ఇన్ థింకింగ్.
0: కనుక మానవుని యొక్క సంకల్ప వికల్పములు అనేటువంటిది చాలా చిత్ర విచిత్రములుగా ఉంటుంటాయి.
1: ది థాట్ ప్రాసెసెస్ ఇన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ రాదర్ పెక్యూలియర్.
0: ఏతావాత సృష్టి అంతా కూడా సంకల్పముల యొక్క స్వరూపమనే చెప్పవచ్చు.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ దట్ ది ఎంటైర్ క్రియేషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఏ కాంగ్లోమరేషన్ ఆఫ్ థాట్స్.
0: కన్ను చాలా చిన్న రంధ్రములతో కూడి ఉంటున్నది.
1: ఐస్ ఆర్ వెరీ స్మాల్.
0: కానీ ఇంత చిన్న కన్ను ఎంత విశాలమైనటువంటి ప్రపంచాన్నో చూడగలుగుతుండాలి.
1: ఐ స్మాల్ ఆల్దో కెన్ గెట్ ఎ విజన్ ఆఫ్ ది ఎంటైర్ వాస్ట్ వరల్డ్.
0: అనగా రాణివాసంలో ఉండేటువంటి రాణి చిన్న రంధ్రము ద్వారా ప్రపంచాన్ని చూడగలిగినట్టు చూస్తుండాలి.
1: ఇట్ మే బి కంపేర్డ్ టు ది క్వీన్ హూ మే బి రిసైడింగ్ ఇన్ ఎ ప్యాలెస్ గెటింగ్ ఎ వ్యూ ఆఫ్ ది వాస్ట్ వరల్డ్ టూ స్మాల్ హోల్స్.
0: చూపు కూడాను మనసు యొక్క ఆధారంతోనే చూడగలుగుతుండాలి.
1: ఈవెన్ దట్ విజన్ విచ్ దిస్ ఐస్ గెట్ దే గెట్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ మైండ్.
0: నీవు కన్నులు తెరుచుకొని నీ మనసు ఎక్కడో ఆలోచన చేస్తుండేటప్పుడు ఈ కన్నులు ఎదురు ఉన్నటువంటి చిన్న పదార్థమైనా కూడా చూడలేవు.
1: సపోజ్ యు ఆర్ కీపింగ్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్ but you are thinking of something else. Although your eyes are wide open, they are not looking at things.
0: Kanuka chuchedi kannulu kaadu, vinedi chevulu kaadu.
1: Therefore, we may conclude that it is not the eyes which see, nor the ears.
0: Bahya drishtito manam ee indriyulnu maatrame gurtinchagalutunname kaani antardrishtito manamu chuchinappu ee sankalpa prabhavam cheta manasu yokka kaanti ee yokka indriyulu cheta pani cheyagalugutundadi.
1: For an external look, it may be appearing that the eyes are seeing and ears are hearing, but it is not so. If you take an internal view and a correct view, it is the mind which is causing such a sight. The effect and the results depend upon the thoughts.
0: ఇది తప్పినది కాదు.
1: This cannot be escaped.
0: నేడు రేపు కాలం కొంత వ్యత్యాసం కావచ్చును కాని ఈ సంకల్పం యొక్క ప్రభావమైన స్వరూపాన్ని మనం అందుకొనక తప్పదు.
1: There may be a little delay in reaping the fruits of our thoughts, but they are bound to happen.
0: కనుకని సత్సంకల్పములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: It is therefore we have to develop good thoughts.
0: పవిత్రమైన భావములను మనం పెంచుకోవాలి.
1: Sacred feelings we have to develop.
0: దివ్యమైనటువంటి యొక్క తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop sacred and divine thoughts.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: One small example to illustrate this.
0: మనము ఇతరుల కీడును తలంచి ఇతరుల కీడును మనము ఆశించి అనేక సంకల్పములు మనం చేయవచ్చు.
1: We may indulge in bad thoughts, evil thoughts about others.
0: కాని తలంచకం చాలా సులభమే కాని దీనిని భరించడం చాలా కష్టం.
1: To think and indulge in such thoughts, it looks easy, but to bear the consequence of thereof, it would be rather difficult.
0: ఇతరులకు కీడు చేసే తలంపులు మనయందు ఆవిర్భవించినప్పుడు ఆ సంకల్పములు ఇతరులకు అంతో ఇంతో కీడు చేయవచ్చును చేస్తాయి.
1: On account of evil thoughts in our own mind, we may be able to harm others to some extent.
0: అంతటితో ఈ సంకల్పములు ఆగిపోవు.
1: But by merely harming them, the thoughts do not
0: మన సంకల్పములు ఇతరులకు ఎంత కీడు చేసినవో అంత నూరింతలు అవే తిరిగి వచ్చి మనకు కీడు చేస్తాయి.
1: A hundred fold more, these very thoughts will harm us when compared to the harm that they would have done to others.
0: ఈ సత్యాన్ని మాత్రం మనం సంకల్పములో ఉన్నటువంటి రహస్యాన్ని గుర్తించాలి.
1: We have to realize this particular truth and this subtle aspect.
0: ఇతరులను మనం ఎంత బాధిస్తామో ఆ సంకల్పములు తిరిగి అంతకంటే ఎన్నో రెట్లు బాధించాయి మనమును.
1: వాట్ ఎవర్ హార్మ్ ఆర్ వాట్ ఎవర్ పెయిన్ వీ కాస్ బై ఈవిల్ థాట్స్ టు అదర్స్, ది సేమ్ థింగ్ విల్ హావ్ టు బి బోర్న్ బై అస్ లేటర్ ఆన్.
0: కనుకనే దుష్ట సంకల్పం అనేటువంటివి కేవలము ఇతరులు మాత్రమే కాకుండా మనల్ని కూడాను అవి బాధిస్తుంటాయనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఈవిల్ థాట్స్ నాట్ మెయిర్లీ హార్మ్ అదర్స్, దే ఆర్ గోయింగ్ టు హార్మ్ అస్ in a greater way.
0: విషపురుగు ముట్టిన వాణ్ణి పెంచిన వాణ్ణి ఇరువురిని కరిచినప్పుడు విషమే చేరుతుంది కాని అమృతము చేరదు పెంచిన వానికి.
1: A poisonous insect, when it bites the person who has brought it up and a person whom it comes in contact, it is going to harm both the people.
0: కనుక దుష్ట సంకల్పములు ఎవ్వరినైనా కూడాను అవి బాధించక తప్పదు.
1: Similarly, evil thoughts are going to harm all the people that are associated with
0: it. Adi vaati sahajamu.
1: That is their nature.
0: Mahabharatam nandu meeru vini unnaru.
1: You must have heard of certain things in Mahabharata.
0: Kauravulu dushta sankalpamu cheta pandavulni himsinche kosamani pandavulaku keedu jarige kosamani aneka vidhamainatvanti sankalpamulu vaaru abhivruddhi parchukunnaru.
1: Kauravas developed quite a few evil thoughts in order to harm, hurt the Pandavas.
0: ఈ సంకల్పములు అంతో ఇంతో పాండవుల్ని హింసించినాయి.
1: Well, these bad and evil thoughts have harmed the Pandavas to some extent.
0: కాని అంతకంటే అధికంగా తిరిగి వెనుకకు తిరిగి కౌరవుల్ని హింసించినాయి.
1: But it is these very thoughts which have harmed Kauravas in a greater degree than they have done to Pandavas.
0: కనుక మన సంకల్పములు దుష్ట సంకల్పములైనప్పుడు ఇది ఇతరుల కంటే ఎక్కువ మనవుల్నే కీడు చేస్తాయి.
1: Therefore, we have to understand, if they are evil thoughts, they are going to harm us much more than they are intended for others.
0: Satsankalpamule aina itharulaku tanaku prajalaku kudanu kontha varaku melu kaligistayi.
1: Similarly, if it is good thoughts, they are going to help us, help others, and help the entire society.
0: Kanuka sankalpamulu manalo puttina tatchaname manchi cheddalu yokka vicharana manam cheyali.
1: Therefore, the moment a thought emanates in our mind, we have to examine whether it is a good thought or a bad thought.
0: ఈ సంకల్పములు నా మానవత్వాన్ని నిలిపేటువంటివా లేక పోగొట్టేటువంటివా.
1: We have to examine whether these thoughts are going to develop and maintain my own humanity or they are going to destroy.
0: నా కీర్తి గౌరవాలను పెంచేటువంటివా లేక నన్ను హతం చేసేటువంటివా.
1: Whether they are going to contribute to my development and growth or going to destroy me.
0: ఈ విధముగా నీకు మంచి కలిగించునా చెడ్డ కలిగించునా అనేటువంటి ఒక విషయాన్ని విచారించి తక్షణమే చెడ్డ కలిగించినట్లయినా ఆ సంకల్పమును దూరం చేయడానికి ప్రయత్నించాలి.
1: ఆఫ్టర్ ఎన్క్వైరింగ్ అండ్ ఫైండింగ్ అవుట్ వెదర్ దే ఆర్ గోయింగ్ టు డూ గుడ్ ఫర్ యూ ఆర్ ఈవిల్, ఇఫ్ దే ఆర్ బ్యాడ్ యూ హావ్ టు ఎలిమినేట్ దెం ఫ్రమ్ యువర్ మైండ్.
0: సంకల్పమును దూరం చేసేటువంటి విధానం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మెథడ్ అండ్ process by which you can eliminate bad thoughts?
0: ee dushta sankalpamulu duram cheseetundi vidhanam marakati ledu. Sat sankalpamulu abhiruddhi parchukunnappude dushta sankalpamulu duram aipothayi.
1: There is no other way excepting developing good thoughts to ward off and to eliminate bad thoughts in you.
0: Chuttu durgandhamuga undinatti samayamlo aa durgandhamunu duram cheseetundi vidhanam emiti?
1: If you are in the midst of a very bad smell and odor, what is the method by which you can free yourself?
0: కానీ తక్షణమే ఆ దుర్గంధమును మనం దూరం చేయలేము.
1: From its impact, you cannot escape from its impact immediately.
0: ఒక సుగంధము అగరబత్తిలో లేక ఒక సాంబ్రాయిను ఇంకే విధమైనటువంటి ఒక ప్రిట్లో చేసి తద్వారా ఆ దుర్గంధము మనకు సోకకుండా చూసుకోవచ్చు.
1: If you can spread some perfumes, you would be able to just save yourself from that kind of bad smell.
0: అదే విధముగానే మనలో కలిగేటువంటి యొక్క దుష్ట సంకల్పములకు సత్య సంకల్పములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఈ దుష్ట సంకల్పములు సులభంగా దూరమైపోతాయి.
1: ఇన్ ది సేమ్ వే, బై డెవలపింగ్ గుడ్ థాట్స్ ఇన్ అస్, వుడ్ బి ఏబుల్ టు ఇరాడికేట్ బ్యాడ్ థాట్స్ అండ్ ఓవర్కమ్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్.
0: ప్రతి విషయమునందు కూడాను సంకల్పం పుట్టిన తక్షణమే మనము విచారణ సలపాలి.
1: In every instance, the moment a thought emanates from the mind, you have to examine.
0: ఈ సంకల్పం యొక్క భవిష్యత్తు ప్రభావము ఎలాంటిది అనేటువంటి దాన్ని మనం విచారించాలి.
1: We have to inquire to find out what is its impact in future.
0: ఒక్కొక్క పర్యాయము మన సంకల్పములు ఇంకొకరు పసిగట్టేటువంటి యొక్క అవకాశం కూడా ఉంటుంటాయి.
1: Sometimes it so happens that our thoughts are such that others can find out what our thoughts are.
0: Puru maharshulandaru kudanu ide vidhamgane satsankalpamulanu pasigatti aa satsankalpamulu yokka prabhavamu chetane okarkoru sannidhi sambandha bandhavulai divyaatma tattvanni gurtinchukogalugutu vacharu.
1: In the olden days, great sages and maharshis could recognize such kind of good thoughts in the minds of others. They would develop company and friendship among them.
0: ఒక చిన్న కథ.
1: There is a small story here.
0: హాలెండ్ లోపల టెడ్ బ్రోస్టిక్ అనేటువంటి ఒక వ్యక్తి రైట్ ఉండేటువంటి వాడు.
1: ఇన్ హాలెండ్ దేర్ వాజ్ ఎ ఫార్మర్ బై నేమ్ టెడ్ బ్రోస్టిక్.
0: ఇతను అవివాహితుడు అనగా పెండి కానటువంటి వాడు.
1: హి వాజ్ అన్మ్యారీడ్.
0: ఇతనికి తల్లి ఒక సోదరుడు ఉండేటువంటి వారు.
1: హి హ్యాడ్ మదర్ అండ్ ఎ బ్రదర్.
0: జీవితాన్ని ప్రశాంతముగా గడపాలని ఊరికి వెలుపల పోయి కొంత 40 ఎకరాలు ప్రదేశము కొని అందులో ఒక చిన్న గుడిసె వేసుకుని తల్లి తమ్ముడు ఈ టెట్ ముగ్గురు మాత్రమే ఉండేటువంటి వారు.
1: హీ వెంట్ అవుట్ సైడ్ ద విలేజ్, పర్చేజ్డ్ ఎ ప్లాట్ ఆఫ్ 40 ఏకర్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు లివ్ ఎ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ హీ కన్స్ట్రక్టెడ్ వన్ స్మాల్ కాటేజ్ అండ్ లివ్డ్ దేర్ విత్ హిస్ మదర్ అండ్ బ్రదర్.
0: పంటలు పండించుకుంటూ ఒక మూలన కొన్ని కోడి పిల్లలను పెంచుకుంటూ కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు.
1: యూస్ టు కల్టివేట్ ద ల్యాండ్, రైజ్ క్రాప్స్ అండ్ లివ్ హ్యాపీలీ.
0: కానీ ఒకనాటి రాత్రి ఎక్కడి నుండియో ఒక నక్క ప్రవేశించి ఈ కోడి పిట్టలను భుజించి శాంతంగా వెళ్లిపోయింది.
1: వన్ పర్టికులర్ డే ఇన్ ద నైట్ వన్ ఫాక్స్ ఎంటర్డ్ దట్ పర్టికులర్ ఏరియా, ఏట్ ఆల్ ద క్రాప్ అండ్ డిసపియర్డ్ ఫ్రమ్ దేర్.
0: రెండవ దినము ఈ నక్కను ఎట్లయినా పట్టాలి, కొట్టాలి అని సంకల్పించుకుని ఇతను ఒక తుపాకీని దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు.
1: After realizing this, this farmer realized and then he wanted to shoot it down with a rifle. For the next day he had made all preparations. He had this thought.
0: Itanu nischala chittudu.
1: He was a pavitra hrudayudu. With a firm mind.
0: Pavitra hrudayudu.
1: He was a person with a pure
0: Kani
1: heart.
0: Desanugunyanga ee kollu pinchukotam, vaatini bhojinchatamu, vaani rakshinchukotamu adi oka tana kartavyanga bhavistu vachadu.
1: He used to raise the poultry and although he was a pure-hearted man, depending upon those circumstances and those habits, he used to just eat after killing them.
0: Prati dinamu kudanu ee nakkanu kotte nimittamai ponchugasi undeetundi vaadu.
1: He used to wait for this fox.
0: Ee vidhanga oka dinamu rendu dinamu moodu dinamulu kaadu 5 సంవత్సరములు కాచుకున్నాడు. నక్క చిక్కలేదు, నిత్యము కోడి పెట్టెలు పోతున్నాయి.
1: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ, ఫర్ 5 ఇయర్స్ హీ వెంట్ ఆన్ వెయిటింగ్ టు కిల్ ది ఫాక్స్. హీ డిడ్ నాట్ సక్సీడ్, బట్ ఎవ్రీ డే ది ఫాక్స్ యూస్ టు కమ్ అండ్ ఈట్ అవే ది పౌల్ట్రీ.
0: దీనికి కారణం ఏమిటి అని చాలా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ ఎగ్జామినింగ్ ఇన్ డెప్త్ What is the reason for this state of
0: నక్క వచ్చేటువంటి శబ్దం వినిపిస్తుండాలి, కోళ్లు అరిచేటువంటి శబ్దం వినిపిస్తున్నాయి, తిరిగి పరిగెత్తేటువంటి శబ్దం వినిపిస్తున్నాయి, కానీ నక్క కనిపించడం లేదు.
1: He has been able to hear the sound of the fox coming, catching the hen.
0: లేదు, నిత్యము కోడి పెట్టెలు పోతున్నాయి.
1: Not for a day or two, for 5 years he went on waiting to kill the fox. He did not succeed.

0: sound of the fox coming, catching the hen and then killing it and disappearing, but he has not been able to see it.
1: కాని ఈ విధమైన రహస్యాన్ని 10 మందికి తెలుపుతూ వచ్చాడు. ఈయనక్కను ఎట్లయినా పట్టాలి, ఎట్లయినా కొట్టాలి, ఇది ఎందుకు చిక్కటం లేదు, ఏ విధంగా జపించుకొని పోతుంది అని 10 మందితో విచారించుకుంటూ వచ్చాడు.
0: హీ బిగాన్ షేరింగ్ హిస్ థాట్స్ విత్ అనదర్ 10 పీపుల్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది రీజన్. ఐ వాంట్ టు కిల్ ద ఫాక్స్, హౌ కెన్ ఐ డూ ఇట్, వాట్ ఈస్ ది బెస్ట్ మెథడ్. హీ బిగాన్ డిస్కసింగ్ విత్ ఏ నంబర్ ఆఫ్ పీపుల్.
1: ఈ సమావేశం లోపల మనస్తత్వాన్ని గుర్తించినటువంటి ఒక నిర్మల చిత్తుడు దీనికి సరి అయిన జవాబు చెప్పాడు. నాయన, నీవు దానిని చంపాలని సంకల్పించుకుంటున్నావు, ఈ సంకల్పము నక్కైనా పర్వాలేదు, గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కారణమేమనగా పవిత్రమైనటువంటి హృదయము సత్సంకల్పము అద్దములో ప్రతిబింబించినట్టుగా దానికి కనిపిస్తూ ఉంటుంది.
0: హీ కాల్డ్ ఫర్ ఎ మీటింగ్. ఇన్ ది మీటింగ్ వన్ పర్సన్ సెడ్, వెల్, he was a psychologist, he knew how the mind functions. He told that particular person, well sir, I'll tell you the reason. Fox has been able to get a clear vision of your own heart because it is pure.
1: మానవుల యొక్క దుష్ట సంకల్పములు సత్సంకల్పములు మృగములు కూడాను గుర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.
0: Even the animals make an effort to find out the evil thoughts or the good thoughts which will be coming in the mind.
1: ఒక చిన్న ఉదాహరణ మన నిత్య జీవితంలో చూస్తూనే ఉంటున్నాం.
0: Here is an example from our day to day life.
1: మనము మార్గములో నడుస్తూ వెళ్తున్న సమయంలో మన ప్రక్కనే ఒక గుంతలో ఒక కుక్క పరుండి ఉంటాది.
0: While walking on a street or on the road, sometimes there may be a small pit on the way or a dog may be lying down on the way.
1: మనలో ఎట్టి సంకల్పములు లేనప్పుడు అది నిర్భయంగా పరుండి ఉంటుంది.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ థాట్, ఈవిల్ థాట్ ఆర్ ఫియర్ ఎట్సెట్రా, ఇట్ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై అవర్ మూవ్మెంట్ అట్ ఆల్.
1: దాని ప్రక్కలో వెళ్ళినప్పటికీ అది లేదు.
0: ఈవెన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ క్లోజ్ టు ద డాగ్, దెర్ విల్ బి నో రియాక్షన్ ఫ్రమ్ ద డాగ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ థాట్.
1: నీవు 20 అడుగుల దూరం నుంచి ఈ కుక్కను కొట్టాలి అని నీవు సంకల్పించుకుని రా, నీవు అక్కడ వస్తున్నట్టు ఈ కుక్క లేచి వెళ్లిపోతుంటాది. చక్కగా గుర్తించండి.
0: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్, ఈవెన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 feet, ఇఫ్ ఎ థాట్ వర్ టు కమ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ దాట్ యూ షుడ్ బీట్ దాట్ పర్టికులర్ డాగ్ అండ్ పనిష్ ఇట్, ఇమ్మీడియట్లీ ఫ్రమ్ 20 feet ఇట్ సెల్ఫ్ ఇట్ కెన్ స్మెల్ ఇట్ అండ్ ఇట్ కెన్ గెట్ అప్ అండ్ గో అవే.
1: ఈ కుక్కలకు కూడాను మానవుడి ఎందున్నటువంటి దుష్ట సంకల్పము సత్సంకల్పమును వాసన పసిగట్టేటువంటి శక్తి ఉంటుండాలి.
0: ది డాగ్స్ హ్యావ్ ది పవర్ టు స్మెల్ the evil thoughts or the good thoughts that come in the mind of men.
1: ee vidhanga pasuvulaku mrugamulake ee vidhamainatundi oka sankalpamnu gurtincheetundi shakti samarthyam undinappudu manavuni endu leva, manavuni endu kudano unnavi kaani tane oka sankalpamnu manavudu moosi pettukunnatakai prayatnistadu.
0: If such animals can have the capacity and the power to guess and understand the feelings and the thoughts in man, cannot man have that capacity? But still man tries to hide his own thoughts.
1: Prati okka vyakti okka vishayanni chakkaga meer mukhamlo gurtinchadaniki avakasam untundi.
0: It is possible to find out all the thoughts that are going in the mind of a man
1: oka tappu pani chesinatvanti vyaktiyo,
0: by looking at his face.
1: Paralu sottunu aparinchinatvanti vyaktiyo,
0: suppose there is a person who has committed a mistake or who has committed a theft.
1: పరులను దూషించినటువంటి వ్యక్తియో,
0: ఎ పర్సన్ హూ హ్యాస్ టాక్డ్ ఇల్ ఆఫ్ అదర్స్,
1: లేక అసత్యములాడినటువంటి యొక్క వ్యక్తియో,
0: ఎ పర్సన్ హూ హ్యాస్ అటర్డ్ లైస్,
1: ఎదురు పడినప్పుడు నీవు వాని ముఖాన్ని చక్కగా పరీక్షించి చూడు.
0: వెన్ యూ కమ్ అక్రాస్ సచ్ ఎ పర్సన్ టేక్ ఎ లుక్ అట్ హిస్ ఫేస్.
1: ఒక విధమైనటువంటి భయభ్రాంతులతో కూడినటువంటి ముఖంగా కనిపిస్తుంది.
0: యూ కెన్ ఫైండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఫియర్ ఆన్ హిస్ ఫేస్.
1: కారణమేమనగా ఈ దుష్ట సంకల్పములు మన శరీరంలో చేరటం చేత ఈ బ్లడ్ సెల్స్ చాలా దెబ్బతింటాయి.
0: వెన్ సచ్ బ్యాడ్ థాట్స్ కమ్ ఇన్ అవర్ మైండ్, ద ఇంపాక్ట్ ఇస్ ఫెల్ట్ ఆన్ బ్లడ్ సెల్స్.
1: నరములు బలహీనమైపోతాయి,
0: నర్వ్స్ బికమ్ వీక్,
1: పెదవులు అదిరిపోతాయి,
0: దేర్ విల్ బి స్టామరింగ్,
1: దిగ్భ్రాంతిగా తన ముఖమే మారిపోతుంది.
0: ద మైండ్ looks blank through the eyes.
1: Kramakramina atane yokka aro

0: ఇంకొకటి చెడిపోతుంది.
1: His health also gets deteriorated.
0: కనుక సంకల్పములు మూసిపెట్టడం చేత మనకు చాలా ప్రమాదం ఉంటుండాలి.
1: We have to recognize the fact that by hiding our thoughts, there will be a great danger which will befall us.
0: పోనీ బయట చెప్పుకుంటేనా మనకు అవమానం ఉంటుంటుంది.
1: If we tell out what our bad thoughts are, then we'll be put to shame.
0: కనుక చెప్పుకోవటము చాలా అవమానం.
1: To declare our bad thoughts,
0: మూసిపెట్టుకోవటం ప్రమాదము.
1: To declare our bad thoughts, it is shameful, and to hide it, it is dangerous.
0: కనుకని మనం సంకల్పములు వచ్చిన తక్షణమే దుష్ట సంకల్పాన్ని తక్షణమే మనము దాన్ని తుంచివేయడానికి తగిన కృషి చేయాలి.
1: It is therefore the moment that a bad thought comes, we have to make an effort to take it out of our mind.
0: ఈ దుష్ట సంకల్పములు చాలా శక్తివంతమైనటువంటివి మన జీవితాన్నంతా కూడా సాధిస్తూ వస్తుంటాయి.
1: Evil thoughts are such that they are very powerful, they can last throughout our life.
0: దేశములో ఈనాడు అనేక విధమైనటువంటి అక్రమములకు అన్యాయములకు అశాంతికి మూల కారణము మానవుల యొక్క దుష్ట సంకల్పములే.
1: For all this strife, lack of peace in the country that you face today, the reason is all bad thoughts.
0: కొన్ని పరిమితమైనటువంటి సంకల్పములు ఉన్నాయి, కొన్ని అపరిమితమైనటువంటి సంకల్పములు ఉంటున్నాయి.
1: Some thoughts have certain boundaries, limits.
0: మనం ఎప్పుడు చూసినా కూడాను చెడ్డ విషయాలు మనం వినకూడదు.
1: We should not hear bad words.
0: చెడ్డ దృశ్యములు మనం చూడకూడదు.
1: We should not see bad visions.
0: చెడ్డ విషయాలు చెప్పకూడదు.
1: We should not talk bad things.
0: చెడ్డ దీనిని మనం చేయకూడదు.
1: We should not indulge in bad acts.
0: అందుకోసమనే అనేక పర్యాయములు see good, be good, do good అని చెప్తుంటారు.
1: This is the reason why Swami tells quite often and a number of times, see good, be good and do good.
0: మనం ఏ విధమైనటువంటి సంకల్పములు చూస్తుమో విందుమో చెప్పుదుమో అవన్నీ కూడా మనలో సంస్కార రూపంలో ఒక రూపాన్ని ధరిస్తుంటాయి.
1: వాట్ ఎవర్ థాట్స్ వీ థింక్ వీ స్పీక్ వీ సీ వీ హియర్ అండ్ వీ డూ దే బికమ్ టెండెన్సీస్.
0: ఇవన్నీ మన నిత్య జీవితం లోపల అణువణువున మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: దే విల్ బి పోజింగ్ అబ్స్టకల్స్ అట్ ఈచ్ స్టెప్ ఇన్ అవర్ డే టు డే లైఫ్.
0: కొన్ని చెప్పాలనుకుంటే ఉదాహరణంగా చాలా మంది లాయర్స్ ఉంటారు.
1: ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ అబౌట్ ది లాయర్స్.
0: కొంతమంది జర్నలిస్ట్స్ అంతా ఉంటారు.
1: దేర్ వుడ్ బి జర్నలిస్ట్.
0: వీళ్ళు వినేది తలచేది చెప్పేది అన్ని చెడ్డవి.
1: వాట్ ఎవర్ దే హియర్ వాట్ ఎవర్ దే థింక్ వాట్ ఎవర్ దే అట్టర్ ఇస్ ఆల్ ఈవిల్.
0: ఎందుకంటే ఈ కంప్లైంట్స్ అంతా వాళ్ళకి అన్ని చేరుతుంటాయి.
1: బికాస్ దే విల్ బి గెటింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్.
0: కనుకనే వారి ముఖమంతా పీడ ముఖాలుగా ఉంటుంటాయి.
1: The faces would be so dry that even if you
0: కారణమేమనగా లోపలంతా కూడా నువ్వు దుష్ట సంకల్పంలో ఎప్పుడు చూసినా అవే పని చేస్తూ ఉంటాయి. దీనికి ఏ విధంగా విరుద్ధం చెప్పాలి, దానికి ఏ విధంగా విరుద్ధం చేయాలి, దీనికి ఏ విధంగా విరుద్ధం రాయాలి, అన్ని ఇలాంటి దుష్ట సంకల్పములే వారిలో కారణం నుంచి తల వరకు చేరి ఉంటుంటాయి.
1: They would be so dry that even if you cut it with a knife, your blood doesn't ooze out, so dried up because of the bad thoughts.
0: ఇంకా అనేక మంది మహర్షులు ఉంటుంటారు.
1: There are a few maharshis.
0: వీరు నిరంతరము కూడాను సత్సంకల్పములనే పోషించుకుంటూ ఉంటారు.
1: They will be always fostering good thoughts.
0: సత్సంగమునే చేరుతూ ఉంటారు.
1: They will be always thinking virtuous thoughts.
0: సద్విషయములే వింటూ ఉంటారు.
1: They will be listening to always good things.
0: కనుకనే వారి యొక్క ముఖ తేజస్సు చాలా బ్రహ్మ తేజస్సుగా మారుతూ ఉంటారు.
1: That is why their faces will be radiant like that of the face of
0: Brahma. వారిని చూస్తానే ఆకర్షణీయమైనటువంటి యొక్క భావం మనలో ఆవిర్భవిస్తుంది.
1: The moment you take a look at them, you will get naturally good thoughts.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మంచి చెడ్డలకు మన ముఖమే అద్దం.
1: For good or bad that is inside ourselves, it is the face.
0: మన ముఖమే మనసు యొక్క పోత.
1: Face is the, it bears the mold of the mind.
0: మన ముఖమే మనసు యొక్క నోటీస్ బోర్డు.
1: అవర్ ఫేస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది నోటీస్ బోర్డ్ ఆఫ్ అవర్ మైండ్.
0: కనుక మొట్టమొదట మన మనసును పవిత్రం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై అవర్ ఓన్ హార్ట్.
0: చిన్న ఉదాహరణ మీకు సైన్స్ బాయ్స్ అంతా ఉండవచ్చు ఇక్కడ.
1: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ సైన్స్ స్టూడెంట్స్ అండ్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దెమ్.
0: ఒక కలకత్తా ఎందో లేక ఢిల్లీ ఎందో ఏదో ఆకాశవాణిలో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ ది రేడియో స్టేషన్ ఆఫ్ ఐదర్ కలకత్తా ఆర్ ఢిల్లీ దేర్ విల్ బి సమ్ ఐటమ్స్ విచ్ విల్ బి టేకింగ్ ప్లేస్.
0: తక్షణమే మనం రేడియో స్విచ్ వేసి ఆ స్టేషన్ ను మనం అడ్జస్ట్ చేసి క్షణము లోపల ఆ కలకత్తాలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాము అంతా మనకి ఇక్కడ వినిపిస్తుంది.
1: ఇఫ్ యూ ట్యూన్ ది రేడియో ప్రాపర్లీ టు ద వేవ్ లెంగ్త్ అండ్ ద స్టేషన్ ఆల్దో ది డిస్టెన్స్ విల్ బి మోర్ ఇమ్మీడియట్లీ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫ్లాష్ ఆఫ్ ది న్యూస్.
0: అనగా శబ్దము కొన్ని వేల మైళ్లు ప్రయాణం చేస్తుంది క్షణానికి.
1: సౌండ్ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ ఎ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ పర్ సెకండ్.
0: ఇంకా కాంతి సైన్స్ పిల్లలు తెలిసి ఉండొచ్చును, ఒక్క క్షణానికి 186,000 మైళ్లు ప్రయాణం చేస్తుంది అని.
1: సైన్స్ డిక్లేర్స్ అండ్ యూ నో ఇట్ దట్ లైట్ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 186,000 మైల్స్ పర్ సెకండ్.
0: కానీ వీళ్ల పరిశోధనలో ఎప్పుడూ ఏ కాలంలోనూ చేసినటువంటి పరిశోధన ఇది, చాలా పాత పరిశోధన.
1: దిస్ ఆర్ ఆల్ రీసెర్చెస్ విచ్ హావ్ గివెన్ రిజల్ట్ ఇన్ లాంగ్ లాంగ్ బ్యాక్.
0: ఈ పాత పరిశోధనలో క్షణమునకు 186,000 మైళ్ళు అంటే ఇప్పుడు ఆధునిక పరిశోధనలు ఎన్నో వస్తున్నాయి కనుక ఇవి కోట్లకు దూరం వెళ్తుందాది ఈ కాంతి.
1: లైట్ నౌ విత్ ది లేటెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ కెన్ ట్రావెల్ అట్ ద స్పీడ్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ కాంతి కంటే మహావేగంతో పరిగెత్తేటువంటిది మైండ్.
1: మైండ్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ లైట్.
0: శబ్దము కంటే కాంతి, కాంతి కంటే మైండ్. ఈ మనసు మరింత వేగంతో ఉండేటువంటిది.
1: ఫాస్టర్ దాన్ సౌండ్ ఇస్ లైట్ అండ్ ఫాస్టర్ దాన్ లైట్ ఇస్ మైండ్.
0: ఈ వేగంతో కూడినటువంటి ఈ మనస్సును మనము సరైన అదుపులోనే పెట్టుకొనకుండా చాలా ప్రమాదం సంభవిస్తుంది.
1: ఇఫ్ యూ డోంట్ కీప్ అండర్ కంట్రోల్ మైండ్ విచ్ హ్యాస్ సచ్ ట్రెమెండస్ స్పీడ్ దెర్ విల్ బి గ్రేట్ డేంజర్.
0: స్పీడ్ గా పోయేటువంటి కారుకు ఏ బ్రేకో ఏ క్లిచ్చో ఏ యాక్సిలేటరో ఏ విధమైన స్టేరింగో కొంచెం లూజ్ గా ఉంటుంటే చాలా ప్రమాదం వస్తుంది.
1: ఫర్ ఏ కార్ వెహికల్ విచ్ గోస్ అట్ ఎ ట్రెమెండస్ స్పీడ్ అన్లెస్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ లైక్ బ్రేక్ అండ్ ది క్లచ్ యాక్సిలరేటర్ స్టీరింగ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ దెర్ విల్ బి
0: బ్రేక్. ఈ మనస్సు చాలా వేగంతో కూడినటువంటిది కనుక, ఈ మనస్సు సంకల్పముతో చేరినటువంటిది కనుక మన సంకల్పములను తరిగేటువంటి అదుపులో పెట్టుకోవటము ఇది మన యొక్క శ్రేయస్సు.
1: యాజ్ ది మైండ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ ట్రెమెండస్ స్పీడ్ అండ్ యాజ్ ఆల్ థాట్స్ విల్ బి ఎమినేటింగ్ ఇన్ ద మైండ్ వీ హ్యావ్ టు కీప్ ఎ కంట్రోల్ ఆఫ్ ద థాట్స్.
0: కోపం వచ్చినా లేక దుఃఖం వచ్చినా,
1: వెన్ యు ఆర్ వెరీ యాంగ్రీ ఆర్ వెన్ యు ఆర్ సాడ్,
0: ఇంకే విధమైనటువంటి నిరాశలు కలిగినా,
1: దేర్ మే బి సమ్ డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్పైర్,
0: తక్షణమే దీనికి మనం చోటు ఇవ్వరాదు.
1: We should not give room for
0: శాంతంగా దీన్ని విచారించి
1: కూలి
0: దీనికి కారణాలు వెతికి
1: ఫైండ్ అవుట్ దీనికి
0: మంచి చెడ్డలు చర్చించి
1: ది ప్రోస్ అండ్ కాన్స్
0: తదుపరి ఈ విషయానికి మనం చోటు ఇవ్వాలి.
1: దెన్ ఓన్లీ వీ కెన్ గివ్ రూమ్ ఫర్ సచ్ థాట్స్ ఇన్ అవర్ ఓన్
0: కాకుండా తక్షణమే మనసును మనం అనుసరిస్తామంటే మనం పశువులైపోతాం.
1: If without having such kind of reflection and such kind of examination, if you immediately give thought to you,
0: kanuka manasu nadharamugonna manavundu pashuvu kantinu heenamai patanamavunu.
1: It is in this context it is said that a person who bases his life on the mind would be ruined worse than an animal.
0: Buddhi nadharamugonna budhajanundu pashupatikamaru.
1: If a person bases his life or intelligence, he will become Pashupati himself.
0: Anaga manasu sankalpinchinatundi prati danini kudanu buddhi vicharana cheyali akkadane discrimination. Ee oka buddhi grahya matindriyam annaru Vedantam nandu.
1: Whatever thoughts come in the mind will have to be subjected to the examination of the intelligence and buddhi. It is the buddhi which can bring about that discrimination.
0: Takshanam okarini nindinchatam kani ఒకరిని దూషించటం కానీ ఒకరిని దోషిగా మనం పరిగణించటం కానీ మనం ఏమాత్రము తొందరపాటు చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ come to any hasty conclusions in calling a particular person as a bad person, criticizing him, commenting him, hating him, etc.
0: ఇవన్నీ కూడాను దుష్ట సంకల్పంతో చేసినటువంటి దుష్ఫలితములే మనకు.
1: All these thoughts will bring back to us and harm us.
0: మొట్టమొదట సంకల్పములు అనేటువంటి విత్తనం నుంచి కర్మలు అనే ఫలములు పుట్టుచున్నవి.
1: From the seeds of thoughts there will be the fruits of action.
0: ఈ యొక్క కర్మలు అనేటువంటి విత్తనం నుండి సాధనలు అనేటువంటి ఫలములు లభించుచున్నాయి.
1: From the seeds of karma or action there will be the fruits of sadhana.
0: ఈ సాధన అనేటువంటి విత్తనం నాటినప్పుడు శీలము అనేటువంటి ఫలం లభిస్తుండాలి.
1: If you sow the seed of sadhana you will reap the fruit of character.
0: ఈ శీలము అనేటువంటి విత్తనం నాటినప్పుడు మనం అదృష్టము అనేటువంటి ఫలం లభిస్తుండాలి.
1: If you sow the seed of character there will be adrushta or good fortune.
0: మన అదృష్టం అనేటువంటిది మంచిగా ఉండాలంటే పూర్వం దీనికి శీలము అనగా మన క్యారెక్టర్ సరి అయినటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు షుడ్ హ్యావ్ గుడ్ ఫార్చ్యూన్ యు షుడ్ హ్యావ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క క్యారెక్టర్ మనం సక్రమమైనటువంటిదిగా ఉండాలంటే మన యొక్క సాధన సరి అయినటువంటిదిగా ఉండాలి, అనగా నిత్య జీవితంలో మనము జీవించేటువంటి నడక.
1: ఇఫ్ అవర్ క్యారెక్టర్ షుడ్ బి గుడ్ అవర్ డైలీ బిహేవియర్ మస్ట్ బి ఎక్సలెంట్.
0: ఈ సాధన సక్రమమైనటువంటిగా ఉండాలంటే చేసేటువంటి కర్మల పవిత్రమైనటువంటిగా ఉండాలి.
1: If our sadhana should be correct on the right line then our day to day action.
0: ఈ కర్మలు పవిత్రముగా ఉండాలంటే సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: If your action should be sacred the thoughts must be sacred.
0: కనుక మన అదృష్టములకు దురదృష్టములకు మన సంకల్పములే కారణము.
1: For good fortune or for our bad fortune what is responsible? It is our own thoughts.
0: కనుక మన దుఃఖములకు ఆనందములకు కష్టములకు నష్టములకు ఆదాయమునకు బాధలకు అన్నిటికీ కూడాను సంకల్పములే మూల కారణము.
1: ఫర్ ద సారో ఆర్ ద జాయ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇట్ ఈస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ సత్సంకల్పములు కావాలంటే సత్సంగం కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ గుడ్ థాట్స్ యూ షుడ్ హ్యావ్ గుడ్ కంపెనీ.
0: కనుక మన చదువుల చేత కాని మన ఐశ్వర్యముల చేత కాని మన బలము చేత కాని మన కీర్తి మర్యాదల చేత కాని ఈ సంకల్పములు లభించేటువంటివి కాదు.
1: We are not going to get these good thoughts by merely our wealth, our education, our position, our name and our fame.
0: ఈ సంకల్పములు స్వసంకల్పములు తన యొక్క హృదయం నుంచినే కూడాను పవిత్రమైనటువంటి యొక్క భావంతో ఆవిర్భవించాలి.
1: These thoughts will have to emanate from our own heart. These good thoughts will have to come from
0: నేను గొప్ప విద్యావంతుడని అనుకోవటం చేత ఒక గర్వం ఏర్పడవచ్చును.
1: By thinking that you are a highly educated person you will become
0: నేను గొప్ప తెలివితేటలు కలవాడిని అనుకోవటం కూడాను ఒక అహంకారంగా మారవచ్చును.
1: By thinking that you are a very clever person you may become arrogant.
0: నేను శ్రీమంతుడిని అనుకోవటం కూడాను ఒక అహంకారమే.
1: Even to think that you are a very wealthy person
0: నేను చాలా బలవంతుడిని అనుకోవటము ఒక అహంకారమే.
1: Similarly, to think that you are a very mighty person is also a thought of arrogance.
0: ఈ బలము ఈ సంపద ఈ చదువు ఈ తెలివితేటలు భగవంతుడు నీకిచ్చినటువంటిది అహంకారం పట్టడానికి కాదు.
1: God has given you this strength, this riches and the intelligence, the cleverness, not to ruin yourself by arrogant thoughts.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క శక్తుల వల్ల నీ జీవితాన్ని ఆనందపరచుకొని నీ ఆనందాన్ని 10 మందికి పంచడానికి ప్రయత్నించాలి.
1: God has given you to make use of these powerful things which have got a lot of power for your own good and happiness and to spread happiness among
0: others. నీ తెలివితేటలతో మంచిని పెంచుకో.
1: You whatever you want to develop something good in you.
0: నీ చదువుతో వివేకాన్ని పెంచుకో.
1: Through your education develop your own intelligence.
0: నీ వివేకంతో వినయాన్ని పోషించుకో.
1: Through your discrimination develop your own
0: ఈ జ్ఞానాన్ని సమాజంలో నీవు పంచిపెట్టు.
1: And you distribute the fruits of your character in the society.
0: ఇది మన యొక్క సత్సంకల్పముల యొక్క ప్రభావము.
1: This is the correct process of good thoughts.
0: పవిత్రమైన ఫలితము.
1: And that would be the sacred result.
0: కనుక సంకల్పములనేటువంటివి చాలా ఉత్కృష్టమైనటువంటివి, ఆకాశం కంటే విశాలమైనటువంటివి, విద్యుత్ శక్తి కంటే సూక్ష్మమైనటువంటివి.
1: థాట్స్ ఆర్ వాస్టర్ దాన్ ద స్కై, మోర్ పవర్ఫుల్ దాన్ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ అండ్
0: మనకు కానీ అనేక కర్మల ఫలితాన్ని తినిపిస్తూ ఉంటాయి.
1: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ దెమ్ బట్ వుడ్ బి ఏబుల్ టు రీప్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుక ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి విద్య ఇది, సత్సంకల్పములను అభివృద్ధి పరచుకోవటం.
1: The true education and the real education which you will have to learn today is to develop good thoughts.
0: Etti sankalpamulu ainappatikini atti phalitanne manamu anubhavistuntam.
1: We have to learn that the fruits that we reap depend upon our own thoughts.
0: Vesukunduru meeru vishamittu phalamulu.
1: You sow poisonous seeds.
0: Aashinturu needu atiruchya phalamulu.
1: But we aspire to have sweet fruits.
0: కాసిన కడు చేదు కాయలు తినలేక దోషము తనపైన దోషి వాదింతురు.
1: అండ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్ యూ ట్రై టు అక్యూజ్ సమ్వన్ ఎల్స్ అండ్ ఫైండ్ ఫాల్ట్.
0: వేసుకునేది విషమిత్తనాలు.
1: యూ హావ్ సోన్ పాయిజనస్ సీడ్స్.
0: ఆశించేది మధుర ఫలములు.
1: యూ ఆస్పైర్ టు హ్యావ్.
0: కాసిన చేదు కాయలు చూడలేకుండా దేవుడు ఈ విధమైనటువంటి చేదు కాయలు ఇచ్చాడని దేవుణ్ణి నిందించటం.
1: అండ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ the bitterness in the fruits which you reap, you accuse God as if God has given you
0: ఇది దేవుడి ఇచ్చినవి కాదు నీవు పెంచుకున్నవి.
1: God hasn't given you this, it is you who have cultivated and
0: కనుక నీవు మంచి విత్తనములు నాటి మంచి ఫలములు పొందు.
1: Sow good seeds, reap good fruits.
0: ఇదే విధముగాని సంకల్పం యొక్క ప్రభావం అనేటువంటిది అనేక పర్యాయములు చెప్పాను. 5 కోట్ల సంకల్పములు ఉంటున్నాయి.
1: Swami has told a number of times that there are a number of these thoughts, there are number of
0: ee sankalpamulu yokka prabhavamunu manam chakkaga gurtinchinappude mana manavattu enta viluvainatundini manam chakkaga gurtinchukovadaniki veelavutundi.
1: Only when we recognize the impact and the implications of these 5 crores of thoughts would be able to live a happy and fruitful life.
0: నిజంగా మానవుడి ఎంత ఉండేటువంటి యొక్క ప్రధానమైనటువంటి రహస్యాన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటే ఎంత విలువైనటువంటిదో మానవత్వం, జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా అనుభవించగలరు.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ అమంగ్ ది బర్త్స్ ఆఫ్ ది వేరియస్ లివింగ్ బీయింగ్స్ మ్యాన్స్ లైఫ్ ఇస్ ద మోస్ట్ సేక్రెడ్, ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్,
0: మానవుని ఎందు ఉండినటువంటి ఒక్క గుణము ఏ జీవరాశులు ఎందుకు లేదు.
1: ది క్వాలిటీ విచ్ మ్యాన్ హ్యాస్ నో అదర్ యానిమల్ ఆర్ లివింగ్ బీయింగ్ హ్యాస్.
0: క్వాలిటీ అంటే నవ్వటము మానవుని యొక్క ప్రధాన క్వాలిటీ.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అవుట్ స్టాండింగ్ క్వాలిటీ ఆఫ్ ఎ మ్యాన్ ఈస్ టు స్మైల్.
0: ఏ జంతువులు గాని ఏ పక్షులు గాని ఏ మృగములు గాని నవ్వవు.
1: నో యానిమల్ నో బర్డ్ నో బ్రూట్ కెన్ లాఫ్ ఆర్ స్మైల్.
0: అనగా ఆనందమయుడు మానవుడు అని.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ మ్యాన్స్
0: ఆనందాన్ని ఆశించేటువంటి వాడు కనుక ఆనంద పిపాసి మానవ అన్నారు.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ మ్యాన్ థర్స్ ఫార్ బ్లిస్.
0: ఇట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖంలో అనుభవించటకు కారణం ఏమిటని క్వశ్చన్ మార్క్ వేసుకోండి.
1: యు పుట్ ఏ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ యాస్ ఏ పర్సన్ హూస్ బర్త్ రైట్ ఈస్ టు హ్యావ్ బ్లిస్, why should he be miserable or unhappy?
0: నవ్వుటకు విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాం కనుకనే మనం ఏడ్చుతూ ఉన్నాం.
1: We are crying and suffering because our actions are on the opposite direction.
0: ఏ కార్యము చేసినా మనం నవ్వేటువంటి కార్యంగా మనం ఆచరించాలి.
1: వాట్ ఎవర్ యాక్ట్ యూ అండర్టేక్ అండ్ పర్ఫార్మ్ యూ షుడ్ బి సచ్ దట్ యుడ్ బి హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ యుడ్ ఎంజాయ్.
0: ఈ నవ్వులలో 3 రకముల నవ్వు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లాఫ్టర్ ఆర్
0: కేవలము హాస్యంగా నవ్వేటువంటిది ఒకటి.
1: వన్ టైప్ ఆఫ్ లాఫ్టర్ మేబీ వన్ ఓరియంటెడ్,
0: ఒక విధమైనటువంటి విరక్తిగా నవ్వేటువంటిది ఒకటి.
1: ఇట్ కుడ్ బి అనదర్ టైప్ ఆఫ్ లాఫ్టర్ ఈజ్ సినికల్,
0: అనగా మన జీవితంలో ఏదో కొన్ని విధమైనటువంటి ఒక ఫలము మనకు లభించలేకపోవటం చేతను, కొన్ని డిసప్పాయింట్ కావటం చేతను, కొన్ని వచ్చి అంటాం అని ఈ నవ్వు ఒక విసుగుతో పోయేటువంటివి నవ్వులు.
1: వెన్ ఎవర్ దేర్ ఆర్ ఫ్రస్ట్రేషన్స్ ఇన్ లైఫ్ అండ్ డెస్పెయిర్ సమ్ టైమ్స్ యూ లాఫ్.
0: మరొక రకమైనటువంటి నవ్వు ఏమిటంటే చాలా బిగ్గరగా చిన్నదానికి పెద్దదానికి హాస్యం కానిదానికి హాస్యం అయిన దానికి అన్నిటికీ నవ్వటం అనేటువంటిది ఒకటి.
1: ద థర్డ్ టైప్ ఆఫ్ లాఫ్టర్ ఈజ్ ఇండల్జింగ్ ఇన్ లౌడ్ లాఫ్టర్ బీట్ ఎ స్మాల్ ఇన్సిడెంట్ విచ్ డిజర్వ్స్ ఎనీ అటెన్షన్ ఆర్ నాట్ బట్ ఇండల్జింగ్ ఇన్ వెరీ లౌడ్ లాఫ్టర్.
0: ఈ విధంగా నవ్వకూడదు మనం.
1: దిస్ ఇస్ బ్యాడ్.
0: నవ్వేటువంటి నవ్వు ఒక శబ్దంగా కానీ మన పెదవులు విరిచి పండు కనిపించేటట్టుగా గాని గట్టిగా నోరు తెరిచి గాని నవ్వకూడదు అన్నారు.
1: It is said that one should not laugh in such a way that he opens his mouth wide or he shows all his teeth.
0: కారణం ఏమిటి ఈ నవ్వు దుఃఖానికి హేతువు అన్నారు.
1: They have said that the reason for this kind of caution is that kind of love will lead to
0: ఒక నవ్వు ఉంటుందది అది ఏమిటి అదే చిరునవ్వు.
1: There is one type of laughter that is
0: శబ్దము చేయదు.
1: Smile doesn't produce any sound.
0: పండ్లు కనిపించవు.
1: You would not be able to see the teeth.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ముఖమును వికసింపజేసేటువంటి నవ్వు ఆ చిరునవ్వు ఒక్కటే.
1: It is the smile which emanates arising out of the divine feeling.
0: ఆ చిరునవ్వును చిందులు దొక్కేటువంటి ఒక కార్యమును మనం ఆచరించటమే మన మానవుని యొక్క కర్తవ్యము.
1: Man's primary duty is to undertake such activity which will make him smile.
0: కొన్ని హాస్యం చేసి అందరిని నవ్విస్తుంటారు.
1: Some people indulge in a type of humor and
0: make జీవితమంతా హాస్యం అనేటువంటి రూపంలోనే ధరిస్తుంది.
1: It may life for such people may be manifested.
0: కనుక సంకల్పములు మన సంకల్పములు మనము చిరునవ్వు నవ్వి మన ద్వారా ఇతరులను చిరునవ్వులు నవ్వించేటువంటి సంకల్పం మనం పోషించుకోవాలి.
1: We should develop such thoughts which will make us smile and make everyone else also smile and be happy.
0: ఈ విధమైనటువంటి జీవితాన్ని గడపటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
1: Man's primary responsibility is to live a life.
0: ఇది ఒక్క ఆధ్యాత్మిక మార్గమునందు తప్ప అన్య మార్గమునందు మనకు లభించదు.
1: That kind of life one would not be able to get excepting in on spiritual.
0: అంతఃకరణ చాతుష్టిములు అని అంటారు. అంతఃకరణములు నాలుగు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని. ఇవి అంతఃకరణము యొక్క స్వరూపాలు.
1: దేర్ ఆర్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అంతఃకరణ: మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ అహంకార, ఈగో.
0: ఈ అంతఃకరణ చాతుష్టయములు అనేటువంటి దాంట్లో మొట్టమొదటిది మనస్సు.
1: Among the four forms of the అంతఃకరణ
0: కనుక ఈ అన్నిటికీ మైండ్ మనసే సారథ్యం వహిస్తా ఉండాలి.
1: For all these things, it is the mind which takes the role of a charioteer.
0: మనసును సరైనటువంటి అదుపులో ఉంచుకున్నప్పుడు,
1: if you can control the mind properly,
0: మన జీవితము ధన్యం.
1: Our life becomes justified and sanctified.
0: మనసు చే జన్మలు మరి ఉద్భవించు, మరి జననముందు.
1: Mind would be responsible for rebirth.
0: మనం తిరిగి ఎన్నో జన్మలు ఎత్తడానికి మనసే కారణము.
1: For the number of births which we take,
0: manasuche janmalu mayamai povu, janmale rahityamai poi, janmale lekunda undadu kudanu manase karanamu.
1: You can free yourself from rebirth through mind.
0: Manasuche dharma artha kama mochamunandu ee naalugu chaturvidhi purushattamulu kudanu ee manasu chetane saarthakamai pothayi.
1: By mind itself and alone you can achieve dharma artha kama and moksha, the manasu che
0: yoga nishtalu prakashinchu ee manasu chetini manam cheseetundi karma yogamu gnana yogamu bhakti yogamu raja yogamu ee kriya yogamu ilanti yogamu anni kudunu siddhini pondutayi.
1: All the types of yoga reach their culmination and fulfillment only by mind.
0: కనుకనే బంధమోక్షమునకు మనసే కారణమని భావించి వేదాంతమునందు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షము అన్నారు.
1: ఫర్ ఎంటాంగిల్మెంట్ ఆఫ్ అ ఫ్రీడమ్ ఇట్ ఇస్ ద మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: మనసే మన జీవితం.
1: అవర్ మైండ్
0: మనసే మన ప్రాణము. మనసే మన ప్రాణము.
1: అవర్ మైండ్ ఈజ్ అవర్ ఓన్ లైఫ్.
0: మనసే ఈ ప్రపంచము.
1: అవర్ మైండ్
0: మనసే సర్వ పదార్థము.
1: It is the mind which takes the form of all the things in the world.
0: ఈ మనసే లేకపోతే ఈ టమ్డర్లే లేదు.
1: If you don't have mind, you don't have any problem at all.
0: ఈ మనసే లేకపోతే ఈ మైకే లేదు.
1: If you don't have mind,
0: ee manase lekapothe table e ledu.
1: If you don't have mind, you don't have mic, you don't have table.
0: Samasta padarthamulu kuda nu manasu yokka aakaramule.
1: All the objects which you see are only forms of mind.
0: Kanuka manasu nunchi aavirbhavinchetuvantive sarvam.
1: It is from mind all these things take their birth.
0: Kanuka ee manasunu pavitramainatuvanti yokka sankalpamu cheta nimpukovali.
1: It is in this context you will have to fill your mind with good thoughts.
0: Samasta chaitanyam kudanu ee manasunande imidi untundali.
1: The entire consciousness is embedded in mind.
0: Ee manasu anetundi vishalam cheskunduma adi daivakaram dharistundi.
1: Broaden your mind, you become divine.
0: Ee manasunu adhogati paalu chestima inka anni vidhamla atapatanam ayipotam.
1: If you degrade your own mind, you get ruined.
0: Manasunu penche koladi pavitramaina marganni avruddhi chindutundi.
1: As you go on developing your mind, you can take a sacred path.
0: Kanuka manasunu manamu sariyina margamlo pravesha pettali.
1: Therefore we will have to introduce
0: ee manasu ekkadi nunchi vachindo akkada dinni cherchadaniki putukovali.
1: We have to make efforts to take the mind back to its origin.
0: Ee manasunu ahamlo cherchuko.
1: Merge your mind into aham.
0: Ade nenu aneetundi poyina varam cheppinattu nenu aneetundi dantlo ee manasunu aikyam chesi.
1: Merge this mind in I.
0: Appudu nenu nene ayipothundi.
1: Then you become yourself.
0: Ee manasunu pratyekanga nenuku pettukunnappudu nenu manishi ayipothundi.
1: If mind is separated from I, you become man.
0: Nenu manishi idi parimitamu.
1: I am man.
0: నేను నేను అపరిమితము.
1: ఇఫ్ యు సే ఐ యామ్ ఐ, దెన్ యు బికమ్ అన్లిమిటెడ్.
0: నేను నేను అనేటువంటిది అహం.
1: ఇఫ్ యు సే ఐ యామ్ ఐ, యు ఆర్
0: నేను మనిషి అనేటువంటిది అహంకారము.
1: ఇఫ్ యు సే దట్ ఐ యామ్ మ్యాన్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఈగో సెన్స్.
0: అహమునకు ఆకారం చేరింది కాబట్టి అహంకారం అయిపోయింది. ఆకారం ఉండినంత వరకు నువ్వు అహంకారమే అయిపోతుంది.
1: వెన్ దిస్ ఐ టేక్స్ ఎ పర్టికులర్ ఫామ్, దెన్ దెర్ విల్ బి అహంకార.
0: కనుక నేను నేనుగా మారిపోవాలి.
1: ఐ షుడ్ బికమ్ ఐ.
0: ఇది నిజమైనటువంటి అహం తత్వము.
1: దిస్ ఈజ్ ది కరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్
0: సంస్కృత పదము లోపల కొన్ని అక్షరములు ఉంటున్నాయి.
1: ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ దేర్ ఆర్ ఎ ఫ్యూ లెటర్స్.
0: మొదటిది ఆ.
1: ది ఫస్ట్ లెటర్ ఈజ్
0: ఆ. కడపటి అక్షరము హ.
1: ది లాస్ట్
0: ఈ రెండు చేతి అహా.
1: If you put these two together, you get aha.
0: ఈ రెండింటిని మనం చేరినప్పుడు మన జీవితం అంతా ఈ మధ్యలో ఒక పూలమాల వలె కట్టుబడిపోతుంది.
1: If you can join these two together, our entire life becomes a garland.
0: చేసుకోవాలి aha. ఈ aha, ఈ రెండింటిని వశం చేసుకుంటే జీవితం అంతా మనకు ఆధీనమైపోతుంది.
1: If we can have control over these two aha, the entire life becomes under your control.
0: కనుక మనము అహం తత్వం అనేటువంటిది ఈగోగా మారకూడదు, అహంకారంగా మారకూడదు.
1: అహం తత్వం షుడ్ నాట్ బి కన్వర్టెడ్ ఇన్ టూ ఈగో సెన్స్.
0: ఆత్మగా మారాలి.
1: యూ షుడ్ కన్వర్ట్ ఇట్ ఇన్ టూ ఆత్మ.
0: అహం ఆత్మ.
1: యూ షుడ్ బి అహం ఆత్మ.
0: అందుకోసమే దీనికి మూడు పేర్లు పెట్టాలి. అహం దేహాస్మి, నేను దేహమును.
1: దేర్ ఆర్ త్రీ వర్షన్స్ గివన్ ఫర్ దిస్. అహం దేహాస్మి, అహం
0: జీవాస్మి, ఇది సూక్ష్మమైనటువంటి స్వరూపము.
1: అహం జీవాస్మి రిఫర్స్ టు ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్
0: సెల్ఫ్. అహం బ్రహ్మాస్మి.
1: ది థర్డ్ వన్ ఇస్ అహం బ్రహ్మాస్మి.
0: ఆ అహం బ్రహ్మాస్మి మీ యొక్క ఆకారం.
1: యువర్ ట్రూ ఫారం ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది స్టేట్మెంట్ అహం బ్రహ్మాస్మి.
0: కనుక ఈ బ్రహ్మతత్వంలో ఈ యొక్క మనస్తత్వాన్ని అంకితం చేయి.
1: దేర్ఫోర్ మర్జ్ అండ్ డెడికేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: మనస్సును సంకల్పము చేత నింపు.
1: యు fill your mind with good thoughts.
0: Good thoughts valane good mind. Good mind valane good God.
1: From good thoughts you get good mind, and from good mind you get God.
0: Kanuka motta mota manamu manasu yokka sankalpalanu chakkaga gurtinchi manamu pavitramaina sankalpalanu abhirudhi parchukotaniki vidyarthulu ee veta vayasunnande taginatunte krushi cheyatamu చాలా అవసరమని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: స్టూడెంట్స్ ఇన్ ది టెండర్ ఏజ్ టు డెవలప్ ది గుడ్ థాట్స్ and make their lives worthy. Thus Swami brings his discourse to a close.

0: without any charity and consideration for others, without compassion and truth, without morality in one's own mind and heart, such a man with all wicked behavior, wicked thoughts, will ruin himself here and thereafter.
1: Vidyarthulara,
0: students,
1: satya dharmamulaku meeru varasulu.
0: You are the heirs of this truth and righteousness.
1: Vidyarthulu yokka bhajyata payane satya dharmamulu aadharapadi untunnayi.
0: The truth and righteousness depend on you.
1: Vidyarthulu vishala hrudayulugai undali.
0: Students should be broad minded.
1: అప్పుడే ఈ సత్యధర్మములను పోషించుకోవడానికి తగిన సమర్థులవుతారు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు సస్టైన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: సమాజమునకు, మానసిక సీమకు సత్యధర్మములను పెంచి శాంతి సౌఖ్యములను పోషించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ అడ్హరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ టు ఎన్ష్యూర్ peace and security in society.
1: ee naati vidya yokka viluva kevalam manamu grantha parichayamto vacheetundi kaadu.
0: The education today what you have is the one that can't be got by mere familiarity with the text.
1: ee vidyante ikkudunu ajnana andhakaram aneetundi daani nirmoolam gaavincheetundi divyamainatundi jyoti vantidi vidya.
0: This education should be a sort of light that dispels the darkness of ignorance.
1: Kanuka vidyarthulainatunti varu satya dharmamulu rendu kudanu tama netramuluga viswasinchi samajamunaku deshamunaku taginatunti yokka suchchemanni andinchadaniki kankanam kattukovali.
0: Students should consider truth and righteousness as their two eyes and should determine to work for the progress of the society and the country by and large.
1: Satyamu pratyaksha daivame satyamu.
0: Truth is God.
1: Ramo vigrahavan dharmaha dharma swarupude daivamu.
0: God is the embodiment of righteousness.
1: Daivamanaga vere ekkadu unnado ani vetakanakkarledu.
0: You don't need to search for God elsewhere.
1: Satya dharmamulu sarvatra vintunnayi.
0: Truth and righteousness are everywhere.
1: Kanukane సత్యధర్మమును మనం అన్వేషించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: డు నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సర్చ్ ఫర్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అనేక మంది సత్యధర్మ ప్రచారం గురించి తాము అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నామని భావిస్తారు.
0: మెనీ థింగ్ దట్ దే ఆర్ ప్రొపగేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: లేని చోటుగా ఉంటే ఆ లేని చోటు దీనిని ప్రచారం చేయవచ్చును. సర్వత్రా ఉండేటువంటి సత్యధర్మమును ప్రచారం చేయటం ఎందుకు?
0: You can propagate these two principles, truth and righteousness, where they are missing. But when they are present everywhere, why do you need to teach and propagate?
1: Kanukane dinni pracharam cheyanakkaledu, aacharan cheyali.
0: Therefore they need not be publicized, but they have got to be practiced.
1: Idi ekkadi nunchi vachindi dharmam?
0: Where from you got this righteousness?
1: Dharmam aneetvantidi dru aneetvanti dhatuvu nunchi vachinatvantidi.
0: The word dharma, righteousness, is a derivative of the word druk.
1: ee druk aneetvanti sanskrita padam nunchi vachinatvanti ee dharmamuku deeniki mooladharam aitundi dharani aneetvanti padam.
0: The primal word is dharani.
1: ee dharani aneetvantidi sarvamunu kudanu vishwanni katti vesinatvantidi ee dharani ane artham.
0: The word dharani means that which binds the whole world.
1: ధర్మ విశ్వస్ జగత ప్రతిష్ట. ధర్మ విశ్వస్ జగత ప్రతిష్ట. ఈ ధర్మం అనేటువంటిది విశ్వాన్ని కప్పివేసినటువంటిది.
0: ధర్మ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ధారయతి ధర్మ. ఈ యొక్క విశ్వాన్ని ధరించినటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ ద వెస్చర్ పుట్ ఆన్ బై దిస్ యూనివర్స్.
1: విశ్వమునంతా కూడాను ఏక కట్టుగా కట్టి పాలించినదే ధర్మము.
0: It is this righteousness that will bind the whole universe by one.
1: Kevalam okka deshamunaku kaani okka kaalamunaku kaani okka vyaktulaku kaani sambandhinchinatundi kaadu.
0: It's not limited to a time and space nor an individual.
1: అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిదే ఈ సత్యధర్మములు.
0: Truth and righteousness relate to all periods of time, all countries and all individuals.
1: సత్యం అనేటువంటి పునాదిపైనే ధర్మం అనేటువంటి భవనం నిర్మించింది.
0: On the foundation of truth, the mansion of righteousness stands.
1: ఈ ధర్మ భవనమునకు ఏ చేటుకునను రాదు, ఏ లోటుకునను లేదు.
0: The mansion of righteousness doesn't need anything more. It's
1: yada yada hi dharmasya ganirbhavati bharata abhyuddhanam dharmasya tadatmanam srujamaham. Dharmamu eppatiki nasincheetundidi kaadu.
0: Righteousness shall never decay.
1: కనుక జ్ఞానిర్భవత భారత కొంతవరకు ఇది చలనం కలుగుతూ ఉంటుండాలి.
0: హౌఎవర్ ఇట్ బికమ్స్ షేకీ ఎట్ టైమ్స్.
1: నిజముగా ధర్మమే నశించేటువంటిదైతే అది ధర్మమే కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ ద రైచియస్నెస్ షాల్ నెవర్ పెరిష్.
1: ధర్మము నశించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ పెరిష్.
1: లేక మరుగుపడేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి హిడెన్ ఐదర్.
1: కొంతకాలము మానవుని యొక్క ఆచరణ సన్నగిల్లిపోవటం చేతనే అది మరుగుపడినట్టుగా కనిపిస్తుంది.
0: ద రైచియస్నెస్ అపియర్స్ యాజ్ దో ఇట్ ఈస్ హిడెన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టీస్డ్ బై మ్యాన్ కైండ్.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్యలో దట్టమైన మేఘములు అడ్డు వస్తాయి.
0: షైనింగ్ సన్ విల్ బి కవర్డ్ బై థిక్ క్లౌడ్స్.
1: కానీ ఈ విద్యలో అడ్డునుండేటువంటి ఒక వ్యక్తి సూర్యుని చూడలేడు. కానీ సూర్యుని తేజస్సుకు అడ్డం రావడానికి వీలు కాదు.
0: But however, nothing can come between the sun and the sunlight.
1: Kanuka ee yokka sunlight aneetundi dharmamunaku sun aneetundi satyamunaku evvaru kudanu addutharadaniki veelu kaadu.
0: Therefore sunlight is righteousness, sun is truth, none can stand.
1: Satya dharmamlo rendu kudanu avinabhava sambandhamu anyonyasrayam.
0: Truth and righteousness are interrelated and interdependent.
1: Ivi rendu kudanu prakruti paramatmalo yokka sambandhamu.
0: They have got the relationship like the nature and God.
1: జగత్ యొక్క స్వరూపము.
0: ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ది ఇనర్ట్ అండ్ అవేర్నెస్.
1: మ్యాటర్ అండ్ ఎనర్జీ యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
1: కనుకనే ఇట్టి సత్య ధర్మములను ఎవ్వరు కూడా వేరు చేయడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ నన్ కెన్ సెపరేట్ అవుట్ దీస్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును ప్రతి పురుషునకును ఇది సహజమైనటువంటి ఒక ధర్మమే సత్య ధర్మముల ప్రచారము.
0: Therefore, these two are the natural traits in every human.
1: కానీ కొంతమంది పురుషులు చెప్తారు ఇది నిజమైన మీ లక్షణము, సత్యాన్ని ధర్మాన్ని పోషించి ఆచరించి ఆనందించి జగత్తుకు అందించటమే మీ ధర్మమని చెప్పినప్పుడు కొంతమంది చెప్తుంటారు ఉద్యోగం పురుష లక్షణం అంటారు.
0: When it is said that it is the duty of every man to propagate and to practice, to delight and to reach the state of bliss practicing these two, truth and righteousness, they say it is the qualification of man to do a job.
1: Nijame idi udyogam purusha lakshanam ante ee aadhunika yugam lopala aneka mandi streelu kudanu udyogam chestunnaru.
0: If you say the man should necessarily take a job, you find so many women also doing jobs.
1: ఇది పురుష లక్షణమేనా?
0: కెన్ యూ కాల్ ఇట్ స్పెషల్ క్వాలిఫికేషన్?
1: ఇది ఒక తెగకు మాత్రమే సంబంధించినటువంటిది ఈ యొక్క పురుష లక్షణము.
0: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు ఎ పర్టిక్యులర్ సెక్స్.
1: కానీ ప్రతి మానవునికి సమష్టిగా సరి అయినటువంటిది ధర్మార్థకామోక్షం. అక్కడ ధర్మం మొదటి వచ్చింది.
0: హౌఎవర్ ఫ్రమ్ ది కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ ఇన్ ఎ కలెక్టివ్ సెన్స్ అమంగ్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ స్టాండ్స్ ఫస్ట్.
1: ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది ఉంటున్నారు వారిని పురుష లక్షణం చెప్పవచ్చును?
0: There are many men without jobs. Can you say that they are not men?
1: లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలంతా కూడాను ఉద్యోగం స్త్రీ లక్షణం అని చెప్పవచ్చునా?
0: There are many women who do jobs. Can you say job is special qualification?
1: కనుక ఈ ఉద్యోగం కాదు పురుష లక్షణము, ధర్మం పురుష లక్షణం.
0: So it is not the special qualification of man to do a job. It's righteousness.
1: సత్యం పురుష లక్షణం.
0: Truth is the qualification of man.
1: ఇది పురుష అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ది టర్మ్ పురుష?
1: సఫారి డ్రెస్ వేసుకుని ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వాడు పురుషుడనా?
0: కెన్ యూ కాల్ హిమ్ దట్ ఇస్ ఎ మ్యాన్ ఇఫ్ హీ పుట్స్ ఆన్ సఫారి అండ్ ఎ ప్యాంట్?
1: కాదు కాదు.
0: నో.
1: పురుష అనగా దేహమనే పురమునందు నకసిక పర్యంతము సంచరించేటువంటి ఒక చైతన్యమునికే పురుష అని పేరు.
0: ద వర్డ్ పురుష మీన్స్ దట్ ద బాడీ ఈజ్ పుర వేర్ యూ ఫైండ్ ద అవేర్నెస్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ప్రతి మానవులకు ప్రతి జీవికి కూడా సంబంధించినటువంటి లక్షణమే.
0: దేర్ఫోర్ దిస్ రైచియస్నెస్ ఇస్ ద కామన్ క్వాలిటీ యూనిఫామ్ టు ఆల్.
1: ప్రాకృతికంగా భౌతికంగా ఈ ధర్మమును అనేక విధములుగా మనము విభజిస్తూ వచ్చాం.
0: హౌఎవర్ దిస్ ధర్మ ఇస్ క్లాసిఫైడ్ ఇంటు మెనీ కేటగిరీస్.
1: ఇది బ్రహ్మచర్య ధర్మమని, గృహస్థ ధర్మమని, వానప్రస్థ ధర్మమని, సన్యాస ధర్మమని.
0: వన్ ఈస్ దట్ ఆఫ్ ఎ సెలిబేట్, ద హౌస్ హోల్డర్ అండ్ ఎ మెండికెంట్ రెనన్షియన్.
1: ఒక్కొక్క తెగకు ఒక్కొక్క విధమైనటువంటి ధర్మం ఉన్నది అని విభజించుకుంటూ వచ్చాం.
0: ఈచ్ స్టేజ్ హాస్ గాట్ ఎ పర్టికులర్ కోడ్.
1: ఇది ప్రాకృతమైనటువంటి తాత్కాలికమైన ధర్మములు మాత్రమే.
0: ఇట్స్ ఆల్ ఎ టెంపరీ కోడ్.
1: సమష్టి ధర్మం కానేరదు.
0: ఇట్ కెనాట్ బి కలెక్టివ్ వే ఆఫ్ బిహేవియర్.
1: ఇది బహిర్ముఖమైనటువంటి ధర్మమే.
0: ఇట్ ఇస్ ఎక్స్టర్నల్ ధర్మ.
1: కానీ అంతర్ముఖమైనటువంటి ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ఇంటర్నల్.
1: అంతర్ముఖమైనటువంటి ధర్మం ఎలాంటిది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఇస్ దిస్?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ది ఇంటర్నల్
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడు కూడా ఏకం కావాలి.
0: ఇంటర్నల్ ధర్మ రిఫర్స్ టు ది సామనే యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఇది ప్రతి మానవునికి సత్యమైనటువంటి ధర్మము.
0: దిస్ ఇస్ ఏ నేచురల్ ట్రూత్ ధర్మ.
1: ఇది ఒక స్త్రీ పురుషులు అనేటువంటి తెగకు ఏమాత్రమూ సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ సెక్స్.
1: సర్వ మానవులకు సంబంధించినటువంటిది.
0: ఇట్స్ రిలేటెడ్ టు ఎంటైర్ హ్యూమన్
1: సొసైటీ. పశు పక్షులకు కూడాను వాటికి సంబంధించినటువంటి ధర్మం వేరువేరుగా ఉంటున్నాయి.
0: ద బర్డ్స్ అండ్ అనిమల్స్ దే హావ్ గాట్ దేర్ ఓన్ ధర్మ, ద కోడ్.
1: అగ్నికి దహన శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ ఫైర్ ఇస్ టు బర్న్.
1: నీటికి ప్రవాహ శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో.
1: చక్కెరకి తీపి యొక్క ధర్మము.
0: ది ధర్మ ఆఫ్ షుగర్ ఇస్ స్వీట్నెస్.
1: అదే విధంగానే ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విధమైన ధర్మం ఏర్పరిచింది.
0: లైక్ దిస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ధర్మ.
1: సృష్టితోనే ప్రారంభమవుతూ వస్తాయి.
0: ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ క్రియేషన్.
1: కనుక మనము ఈ ధర్మం అనేటువంటి దాన్ని ప్రాకృతమైనటువంటిగా గానే కాని హృదయ సంబంధమైనటువంటి యొక్క అంతర్ముఖ సంబంధం కాదు.
0: దిస్ ధర్మ ఇస్ జస్ట్ ఎక్స్టర్నల్. ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇన్ ద హార్ట్.
1: సత్యమైనటువంటి ధర్మము, నిత్యమైనటువంటి ధర్మము హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: బట్ దట్ ధర్మ విచ్ ఇస్ ఆల్ ట్రూత్ అండ్ ఎటర్నల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ తెగకు సంబంధించినటువంటి వారైనా, ఏ రంగమునికి సంబంధించినటువంటి వారైనా హృదయాన్ని, వాక్కును, మనస్సును అనగా చేతులను జోడించాలి.
0: దే మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, ఎనీ ట్రైబ్ ఆర్ ఎనీ నేషన్, బట్ దే షుడ్ హ్యావ్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కానీ కొన్ని కొన్ని పరిస్థితులు యందు వ్యక్తిని పురస్కరించుకుని ప్రాకృతమైన ధర్మాలు కూడా ధర్మం అని చెప్తుంటారు.
0: However, individuals follow their own external dharma, which is world.
1: Hastasya bhushanam danam. Hastasya bhushanam danam. Mana chetiki andam emti? Danam cheyatame andamu.
0: The real beauty of the hand lies in indulging in activity like charity.
1: Satyam kanthasya bhushanam.
0: Truth is the jewel of our neck.
1: Srotram shastram sostasya bhushanam.
0: To the ear, the sacred text is the ornament.
1: ఇంతకంటే మనకు కావలసిన భూషణములు ఏమిటి?
0: What more jewels you need?
1: ఇవే మనకు శాశ్వతమైనటువంటి ఒక నగలు.
0: These are permanent jewelry.
1: ఇవే సరైనటువంటి సౌందర్యాన్ని అందించేటువంటి నగలు.
0: They confer the real beauty.
1: దీనికి మించినటువంటి సౌందర్యం మరొకటి లేదు.
0: There's no other beauty beyond this.
1: కనుకనే మానవుడు అన్నింటికంటే మంచి అందమైనటువంటి వాడు ఏమిటంటే ఈ మూడు గుణములను చేరినటువంటి వాడే అందము.
0: Who is most handsome, most beautiful? The one with these three, perfect harmony.
1: Kanuka, satyamu dharmamunu poshinche nimittamai, acharinche nimittamai, aanandinche nimittamai, deenni manam acharinchali.
0: Therefore, in order to uphold and protect these two principles of righteousness and truth, we should practice them.
1: Prachina kalamu nundi, bharatiyulu, tama yokka dharmamunu, tama yokka satyamunu, నేత్ర సమానంగా విశ్వసించి కాపాడుకుంటూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారతీయస్ కన్సిడర్డ్ సత్య అండ్ ధర్మ యాజ్ ది టూ ఐస్.
1: ధర్మం ఎటువంటిది?
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? వాట్ టైప్ ఆఫ్
1: ధర్మం? నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి వంటిది.
0: ధర్మ వాస్ బోర్న్ ఈవెన్ బిఫోర్ యువర్ బోర్న్ లైక్
1: భార్యను నీవు ఎన్నుకున్నటువంటి వాడవు. సెలెక్షన్.
0: ఇట్ ఈస్ సెలెక్షన్.
1: ఇది వైఫ్.
0: వైఫ్ ఈస్ సెలెక్షన్.
1: కానీ ధర్మం సెలెక్షన్ కాదు.
0: బట్ ధర్మ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ సెలెక్షన్.
1: ధర్మమును సెలెక్షన్ చేసుకునేటువంటి వారికి ఎవరికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు రిసార్ట్ టు
1: ధర్మాన్ని సెలెక్షన్. ఒక్క దైవమునికి మాత్రమే అధికారం.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ రైట్ ఆఫ్ దిస్ సెలెక్షన్.
1: సెలెక్షన్ చేసుకోవచ్చును.
0: యూ కెన్ సెలెక్ట్ యువర్ వైఫ్.
1: కనుకనే మనకు ధర్మం ఎటువంటిదంటే మాతృమూర్తి వంటిది ధర్మము.
0: దిస్ ధర్మ రైచియస్నెస్ ఇస్ లైక్ యువర్ మదర్.
1: కనుకనే మాతృపిత ఆజ్ఞను మనం శిరసావహించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు ఓబే ద కమాండ్ ఆఫ్ ద మదర్.
1: దేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుకనే ఈ సత్య ధర్మంలే మనకు ప్రత్యక్ష దైవములు.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ గాడ్, రైచియస్నెస్ ఇస్ గాడ్.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి చిన్న కార్యమునందు కూడాను ధర్మాచరణ ప్రధానమని చెప్పనని మన పెద్దలంతా కూడా చెప్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రిస్క్రైబ్డ్, కమాండెడ్, వాంటెడ్ అస్ టు ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: మానవుని నడక మొదలుకొని, చూపు మొదలుకొని, శ్రవణం మొదలుకొని, ఆటలు మొదలుకొని, పాటలు మొదలుకొని అంత ధర్మసిద్ధమైన రీతిగా వస్తూ వచ్చాయి.
0: Walking, the looking, the singing, talking, everything has got its own prescribed code.
1: ఇది అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్తు. జగత్ అంతా కూడాను ధర్మంతో ఆధారపడినటువంటిది.
0: The entire universe depends on this dharma.
1: కనుక జగత్ అంటే ఏమిటి?
0: What is this jagat?
1: జగత్తుకు ప్రత్యేకమైన ఒక స్వరూపం లేదు.
0: This world has no different form.
1: మానవుల యొక్క ఏకత్వమే జగత్తు.
0: It is the combination of all individuals.
1: సమాజము అంటారు.
0: Which is society.
1: సమాజమునకు పేరుంది కానీ రూపం లేదు.
0: Society has a name but not form.
1: పది మంది చేరినటువంటిది ఒక సమాజము.
0: Combination of group of individuals constitute a society.
1: కనుక సమాజమునకు రూపం లేదు.
0: Society has no special form.
1: కానీ సమాజమునకు గుణం ఉంటుండాలి.
0: But society has got a quality.
1: ఏమిటి ఆ గుణము?
0: What is that?
1: సత్య ధర్మంలే ప్రధాన గుణం సొసైటీకి.
0: Society should have these two basic qualities, సత్య and ధర్మం.
1: ఈ సొసైటీ దీనిని అంగీకరించుకునేటువంటి ఒక పనులు ఏమైనా చేసినప్పుడు ఈ జగత్తు వాటిని ఖండిస్తుంది.
0: If the society doesn't go by these two principles, it will be condemned by the world.
1: ఏదైనా మనం ఫలం భుజించే సమయంలో రుచికరం కానటువంటి ప్రజలను కింద పారవేస్తాం మనం.
0: As you eat a fruit, if it is not delicious and sweet, if it is bitter, you will spit it out.
1: అదే రీతిగాని సమాజమునకు సంతోష పెట్టనటువంటి ఒక పనులు సమాజం కూడాను మనం వెనుకరెట్టుతుంది.
0: Therefore, if we don't do certain acts that will make society happy, we will be rejected by society.
1: హృదయము నుండి ఆవిర్భవించాలి.
0: Dharma should come out of our heart.
1: ఒక విత్తనం ఉంటుండాలి.
0: Here is a seed.
1: ఈ విత్తనం ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే మొక్క వస్తుందా?
0: If you keep the seed in a tin and water it, it will not germinate.
1: కాదు, విత్తనం కూడా కుళ్ళిపోతుంది.
0: The seed also decays.
1: ఆ సీడ్ ని మనము మట్టిలో పెట్టినప్పుడే మొక్క వస్తుంది.
0: On the other hand, if you sow the seed in the soil, it grows.
1: కనుక ఈ ధర్మం అనేటువంటిది ప్రచారం చేత కూడా కానీ లేక ప్రబోధన చేత కానీ అభివృద్ధి కాదు.
0: Therefore, righteousness shall never grow by means of publicity.
1: ఈ ధర్మం అనేటువంటి మొక్కలు నాటినప్పుడే ఈ యొక్క శాంతి సౌఖ్యములతో అభివృద్ధి అవుతుంది.
0: Therefore, in the field of our heart, if the seed of dharma is sown, it grows into security and peace, the tree.
1: కనుక ధర్మము అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: Therefore, righteousness is highly valuable.
1: నీవు ఎట్లా దీనిని నిర్ణయించగలవు?
0: How do you decide?
1: ఇప్పుడు లోకం లోపల అనేక మంది అనేక విధమైన ధర్మములు ప్రబోధిస్తున్నారు.
0: In this world, you find so many people propagating many principles.
1: అయితే నీకు నీవు తృప్తి పడాలంటే నీ కాన్షియన్స్ తృప్తి.
0: In order to have complete satisfaction, it should satisfy your conscience.
1: ఇది సత్యము అని చెప్పు.
0: Tell the truth with your conscience as the witness.
1: కానీ నీవు తప్పించుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి మాటలు చెప్తూ ఇది సత్యమని బోధిస్తున్నావు.
0: But in order to escape, you speak many, many things and still say that it is truth.
1: కాదు కాదు.
0: No.
1: నీ యొక్క ఆత్మ సాక్షిగా నీవు చెప్పినటువంటి సత్యం.
0: Speak truth wholeheartedly.
1: దానిని మాస్టర్ అన్నారు.
0: That's
1: follow
0: master.
1: The master.
0: Follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is your master.
1: ఒక టీచరు లేక ఇంకో గురువు ఇంకొక స్వామి ఎవరో కాదు మీ మాస్టర్.
0: Your teacher or a guru is not your master.
1: Your conscience is your guru.
0: Your conscience is
1: your master.
0: Your conscience is your master.
1: అదే follow the master.
0: Follow the master.
1: కనుక మాస్టర్ అంటే ఏంటి?
0: Who is this master?
1: ఈ టీచర్ అనుకుంటున్నారు.
0: You think he is a teacher?
1: కాదు కాదు. ఏదో మంత్రోపదేశం చేసినటువంటి గురువు అనుకుంటున్నారు. కాదు కాదు.
0: You think he is a guru who gives you some mantra?
1: కాదు, నీ హృదయమే నీకు మంత్రం ఇచ్చినటువంటిది.
0: Your conscience is your master.
1: కనుకనే హృదయము ఒక యంత్రము, తంత్రము.
0: Therefore, హృదయ is tantra, the technique.
1: దేహము ఒక యంత్రము.
0: Body is a machine, yantra.
1: భావమే ఒక మంత్రము. భావమే మంత్రము.
0: The feeling is mantra.
1: దేహమనే యంత్రములో
0: In this body, the yantra machine.
1: హృదయం అనే తంత్రం నుంచి.
0: The heart, the tantra, the technique.
1: సోహం అనేటువంటి వాక్ అనేటువంటి మంత్రం మనకు బయలుదేరుతుండాలి.
0: There is this mantra eternally going on. That is soha mantra.
1: యంత్రము మంత్రము తంత్రము మనమే.
0: Therefore, the yantra, the machine, the tantra, the technique and the mantra, the chanting.
1: ఇంతకంటే గొప్ప మంత్రం మనకి ఎందుకు?
0: There's nothing higher than this.
1: మంత్రానికి నీవే అమూలాధారం.
0: You are the foundation.
1: నీవే యంత్రము.
0: You are the machine yantra.
1: ఈ దేహమనే యంత్రం లోపల ఎంత మెకానిక్ పనిచేస్తుంటుందో చెప్పండి.
0: This body, the machine yantra, works wonderfully.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక చెట్టు పైన పండును చూచావు నీవు.
0: You see a tree on the fruit on the top of the tree.
1: కన్నులు చూచాయి.
0: Eyes have watched the fruit.
1: కన్నులు చూచిన తక్షణమే మనసు కావాలని ఆశించింది.
0: ద మూమెంట్ ఐజ్ సీ ద ఫ్రూట్ మైండ్ వాంట్స్.
1: ఆశించిన తక్షణమే ఫలం వచ్చి నీ కడుపులో చేరలేదు.
0: ద మూమెంట్ డిజైర్ స్టార్టెడ్ యూ డోంట్ గెట్ ద ఫ్రూట్.
1: తక్షణమే కాళ్ళు చెట్టు దగ్గరికి నడిచినాయి.
0: లెగ్స్ స్టార్టెడ్ అప్రోచింగ్ ద ట్రీ.
1: కానీ అక్కడికి నడిచినంత మాత్రం పండు నీ కడుపుకు చేరలేదు.
0: బై మియర్లీ వాకింగ్ ద డిస్టెన్స్ యూ డోంట్
1: గెట్ ద ఫ్రూట్. నడుము వంగింది.
0: And the back bends.
1: కానీ వంగిన తక్షణమే ఫలం నీ కడుపుకు చేరలేదు.
0: Immediately you can't eat it.
1: చేతి ఒక రాయిని తీసుకుంది.
0: The hand picks it.
1: తక్షణమే నీ కడుపు నిండలేదు.
0: Immediately it's not.
1: భుజం దాన్ని తీసి విసిరింది.
0: It's the shoulder that pelts the stone.
1: ఫలం కింద పడింది.
0: The fruit drops.
1: పడిన తక్షణమే నీ యొక్క కడుపు నిండలేదు.
0: Even then the hunger
1: is not. నీ ఫింగర్స్ ఆ ఫలమును పట్టుకున్నాయి.
0: And the fingers catch the
1: ఫలమును fruit. పట్టుకున్నంత మాత్రం కడుపు పూర్తి నిండలేదు.
0: It's not enough to satisfy.
1: ఆ ఫలము తీసుకొని నోట్లో పెట్టుకుంది.
0: The fruit has got to be
1: కడుపు నిండలేదు.
0: ఇస్ నాట్ ఎనఫ్.
1: కానీ నమిలింది.
0: దెన్ యూ చూ.
1: నమిలింది అక్కడ పెట్టుకోలేదు. తిరిగి జఠరాగ్నికి పంపించింది.
0: ఫ్రమ్ మౌత్ ఇట్ ఇస్ సెంట్ టు ద స్టమక్.
1: ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి పండు పొట్టలో చేరడానికి ఏదికి ఏ అంగం ప్రధానమైనటువంటిది?
0: దేర్ఫోర్ ద ఫ్రూట్ ఆన్ ద ట్రీ రీచెస్ యువర్ స్టమక్. Which limb helped you? Which organ of your body helped you?
1: అన్ని అంగములు సమానంగా పనిచేశాయి.
0: All the organs of your body worked uniformly.
1: ఏ అంగం కానీ పనిచేయకుండా పోతే చెట్టులో ఉన్న ఫలము పొట్టలో చేరదు.
0: If one organ non-cooperates, you cannot collect the fruit.
1: కనుకని ఈ విధమైనటువంటి కోఆపరేషన్ చేరటం చేతనే.
0: Because of such cooperation.
1: ఎంతో దూరంగా ఉండేటువంటి దాన్ని కూడా సమీపంగా మనం అనుభవిస్తున్నాము.
0: Even that which is at a distance could be made near.
1: ఈ కోఆపరేషన్ చక్కగా ఆధారంగా తీసుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: జఠరం కూడా ఏం చేస్తుంది?
0: వాట్ ఇస్ దట్ ది స్టమక్?
1: నాకు అందించారు కదా అని జఠరంలో మాత్రం తీరేసి ఊరుకు ఉండదు.
0: బికాస్ ద ఫ్రూట్ హ్యాస్ గాన్ టు యువర్ స్టమక్, ఇట్ డజంట్ రిమైన్ దేర్.
1: అన్ని అంగములు చేరి నాకు ఫలమును అందించినాయి. కనుక దీని రసమును నేను తిరిగి అన్ని అంగములు కూడా సప్లై చేయాలి అని చేసుకుంటుంది.
0: All organs of this body brought this fruit to me. Therefore, the stomach supplies the essence to various limbs of this body.
1: Kanukane bhagavantuni stomachunu angirasaya namaha.
0: Therefore, God
1: angamulu yandu rasa swaroopudainatunti vaadu angirasudu.
0: God is in the form of essence rasa in all angas, the limbs of the body.
1: Ee cooperation anetundi dani bodhinchetundi de dharmamu.
0: It is dharma, righteousness that speaks of
1: cooperation. ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్. నో కోఆపరేషన్.
0: టుడే దేర్ ఇస్ నో కోఆపరేషన్, ఓన్లీ ఆపరేషన్ ఆపరేషన్.
1: అంతా భిన్న భిన్నమైన పోతుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ డైవర్సిఫైడ్.
1: ఇది విచ్ఛిన్నమైపోతుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్.
1: సంసారం అనేటివి కానీ విచ్ఛిన్నమైపోతుండాలి.
0: ద ఫ్యామిలీ ఇస్ బ్రోకెన్.
1: సమాజంలో కూడా విచ్ఛిన్నమైనటువంటి చర్యలు అభివృద్ధి అవుతున్నాయి.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ డివైడ్ ద సొసైటీ.
1: ఏకం కావాలి, ఏకం కావాలి, ఏకం కావాలి.
0: ఆల్ షుడ్ బి యూనిఫైడ్.
1: కనుకని ఇలాంటి యూనిటీ చేత మనం ఎలాంటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ యూనిటీ యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్.
1: కానీ ఈనాటి జనులు అందరూ ధర్మపరులుగానే కనిపిస్తుంటారు.
0: టుడే ఆల్ పీపుల్ అపియర్ టు బి రైచువస్.
1: అందరూ సత్యవాక్ పరిపాలకులుగానే కనిపిస్తుంటారు.
0: ఇట్ అపియర్స్ యాస్ దో దే స్పీక్ ట్రూత్.
1: కానీ ఏది సత్యమో ఏది ధర్మమో ఎవరు తెలుసుకోవడానికి వీలు కాదు.
0: బట్ నో వన్ కెన్ ఫైండ్ అవుట్ ద రియల్ ట్రూత్ ఆర్ ధర్మ.
1: కొందరు ధర్మం చేయకుండా ధర్మం చేసినట్టుగా నటిస్తారు.
0: Some don't do this dharma righteous act, but they pretend.
1: కొందరు చేసి కూడాను చేయనట్టుగా నటిస్తారు.
0: Some follow, but they pretend as if they
1: don't
0: do it.
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ఒక నటనలు.
0: That is all worldly action.
1: కనుకనే ఇవన్నీ కూడాను దైవం యొక్క చర్యలే.
0: These are all divine actions.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: గోపికలందరూ వచ్చినప్పుడు కృష్ణుడు నిద్రించినట్టుగా నటించాడు.
0: When all gopikas went there, Krishna was pretending as if he was sleeping.
1: నేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగలరు ఎవరైనా?
0: ఇవన్నీ స్లీపింగ్, వీ కెన్ వేక్ హిమ్ అప్.
1: నేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగల

0: But if one pretends as if one is sleeping by merely closing the eyes, a pretense, an action, who can wake him up? Why, Krishna, why do you do this?
1: నిదురనటించే గనులు లేపగా ఎవరితరం.
0: The one who closes eyes and pretends as if he is sleeping, who can
1: wake him up? ఒక్క తూరి రెండు తూరి కొడితే వాడు లేస్తాడు.
0: Those who is fast asleep can be made awake.
1: లేక మేలుకున్నటువంటి వాడిని పిలిస్తే కూడా చాలు లేస్తాడు.
0: And you can just call him, he will wake up.
1: కానీ నిద్రపోయినట్టుగా నటించేటువంటి వాడిని ఎవ్వడు కూడా లేపలేడు.
0: The fellow who is pretending as if he is fast asleep, none can make wake him.
1: వాడు కుంభకర్ణుడు కాని ఎవడైనా కాని వాడిని కూడా లేపలేరు.
0: Let him be Kumbhakarna or anyone.
1: ఇది నటన.
0: It's all action, pretension.
1: కనుక ఈనాడు ధర్మ సత్య ప్రచారములు ప్రబోధములు కూడాను కేవలం నటనగా కనిపిస్తున్నాయి.
0: Therefore the propagation of truth and righteousness is only a matter of pretension.
1: ఆచారంకు ప్రధానం కావాలి.
0: Practice is essential.
1: పవిత్రమైన సమస్త గ్రంథములు కూడాను
0: all sacred texts
1: పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: Not meant for mere reading.
1: ప్రచార నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: Not for propagation.
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: They are meant to be practiced.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి భక్తులు సాధకులు ఇది కేవలం నిత్యము ప్రొద్దున సాయంకాలం పారాయణ కింద చేస్తున్నారు.
0: Aspirants who do not know this truth, they simply go through the sacred text.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సత్యము కూడాను మనం ఆచరించాలి. అందువల్లనే వేదంలో సత్యం వద ధర్మం చర. నీవు ధర్మాన్ని ఆచరించమని చెప్పింది కాని ధర్మాన్ని చెప్పమని చెప్పలేదు.
0: Therefore every truth learnt must be practiced. Truth should be spoken. Dharma should be acted upon.
1: సత్యమును చెప్పమని చెప్పింది కాని ఆచరించమని చెప్పలేదు.
0: It said speak truth, but it never said practice truth.
1: కనుక చెప్పేటువంటిది నాలుక.
0: What that says is
1: చేసేటువంటిది హస్తము.
0: Is the hand that does.
1: ఈ రెండింటికి మనసులో మనసు ఏకంగా ఉంటుండాలి.
0: Is the mind that unifies both.
1: ఇది నిజమైనటువంటి ధర్మం.
0: This is true dharma.
1: ఒకదానికొకటి కాంబినేషన్ కావాలి.
0: There should be a perfect combination.
1: Cooperation చేరాలి.
0: There should be perfect cooperation.
1: Unity ఉండాలి.
0: There should be unity.
1: Unity ఉండినప్పుడే ప్యూరిటీ మనలో బయలుదేరుతుంది.
0: Then once there is unity, there will be purity.
1: ఈ ప్యూరిటీ డెవలప్ అయినప్పుడే డివినిటీ మనకు వస్తుంది.
0: When purity develops, divinity originates.
1: ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, ఏమీ లేదు.
0: Today there is no unity, there is no purity.
1: కానీ ఎనిమిటీ ఉంటుండాలి.
0: But there is enmity.
1: ఈ ఎనిమిటీ డెవలప్ అయిపోయి జగత్తంతా కూడా ఒక విధమైన అశాంతి రూపంగా చెలరేగుతుండాలి.
0: Because this enmity ever on the rise, the whole world is restless.
1: కనుక మన హృదయం లోపల సరి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎనిమిటీ చేరడానికి అవకాశమే లేదు.
0: Therefore we should fill our hearts with truth and righteousness. Thereby there will be no enmity.
1: మన హృదయము సింగిల్ చైర్, నాట్ మ్యూజికల్ చైర్.
0: Our heart is a single chair but not musical chair.
1: Or not double sofa.
0: Not double sofa either.
1: ఒక్క సత్యం లోపల ఉండిందంటే ఇంకెవరు కూడా అక్కడ ప్రవేశించడానికి వీలు కాదు.
0: Then once there is truth in your heart,
1: ఒక్క ధర్మం అనేటువంటిది మన హృదయంలో ఉంటుంటే ఇంకెవరు మరొకరు ప్రవేశించడానికి వీలు కాదు.
0: Then once there is dharma in your heart, no one can enter later.
1: ఒక నిమిషం అధర్మం, ఒక నిమిషం ధర్మం.
0: One time righteousness,
1: ఒక నిమిషం సత్యం, రెండో నిమిషం అసత్యం.
0: One time truth, other time
1: ఇలాంటి వాడు మానవుడు అని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ యూ కాల్ హిమ్ ఎ హ్యూమన్?
1: మనసు మాట నడత మనిషి కొక్కటి అయినా.
0: ద వర్డ్, ద థాట్ అండ్ ద డీడ్, ఇఫ్ దే ఆర్ యూనిఫైడ్,
1: మానవత్వం అనగా మనకు చెల్లు.
0: దెన్ ఓన్లీ వీ డిజర్వ్ ద టైటిల్ ఆఫ్ a human being.
1: Human quality.
0: Human quality.
1: Human quality ante emti?
0: What is the human quality?
1: Manasu mata nadata manishi okkati aina.
0: When there is unity of thought, word and deed,
1: idiye nijamainatti manavattam.
0: This is the true human quality.
1: Idiye nijamainatti dharmamu.
0: This is the true dharma, righteousness.
1: Kalukane
0: so
1: Sita kalyanam jarige samaye lopala,
0: at the time of Sita kalyana,
1: Janaka maharaju vachi Ramachandrudu adutunnadu.
0: King Janaka came and started asking Rama.
1: Dharmecha, artecha, kamecha, nati charani.
0: He wanted Rama to make promises that he will follow Sita in all respects of righteousness and wealth.
1: Dharmecha.
0: Dharmecha.
1: Emti dharma?
0: What is this dharma?
1: Kani. Prakrutamainatuvanti dharmama? Leka antarbhutamainatuvanti dharmama?
0: Is that the worldly outer external dharma or the inner?
1: ఈ ప్రాకృత ధర్మం లోపల తన సుఖమే నా సుఖం.
0: From the worldly point of view, your enjoyment,
1: నా ధర్మమే ఆమె ధర్మము.
0: And my dharma is your dharma.
1: ఆమె ఇష్టమే నా ఇష్టము.
0: Your likes are my likes.
1: ఈ మూడింటికి నేను ఎప్పుడు ఒప్పుకుంటాను.
0: I accept, abide by this.
1: అంతర్భావంలో ఉన్నటువంటి ధర్మానికి నేను అంగీకరించను.
0: But I will not proceed by the inner content of this dharma.
1: అనగా సమాజ ధర్మములకు ఏమైనా అడ్డు తగిలినని నేను సీతనైనా వదులుతాను కానీ సమాజాన్ని నేను వదలనన్నాడు.
0: If this dharma, the code, is to the matter of society, I am ready to sacrifice Sita, but I will never give up dharma.
1: ఎవడ ఒక చాకలివాడు వచ్చి 10 నెలలంతా కూడా నువ్వు అరణ్యంలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి సీతను తెచ్చుకున్నాడు అనేటప్పటికీ ఇది ప్రజల లోపల ఈ విధమైనటువంటి భావం చెలరేగిందని తక్షణమే సీతను పంపించాడు.
0: Because some washerman said that Sita stayed there for 10 months there in the forest. Because of that blame, Rama has given up Sita there at that moment.
1: అనగా సమాజమునకు అడ్డు తగలటం చేత సీతను త్యజించాడు.
0: Because there is some talk in society.
1: ఇది సత్యం, సత్యం వద.
0: Speak truth.
1: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
0: Rama abides by truth, follows truth.
1: తానిచ్చినటువంటిది కాదు, తన తండ్రి ఇచ్చినటువంటి మాటను కూడా పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: Not only the word he makes, but also the word promise given by father.
1: తండ్రి తనకు తండ్రి, తాను తండ్రికి కుమారుడు.
0: He is the son of his father. దశరథ స్వామి.
1: కనుకనే ఆత్మానం ఉత్తరనామం శ్రీ, తండ్రికి కుమారుడు తన కురూపంలోనే జన్మిస్తున్నాడు.
0: ద ఫాదర్ టేక్స్ ఫార్మ్ ఇన్ హిజ్ ఓన్ సన్, ఆత్మావై పుత్రనామా.
1: తన పుత్రుడే తానైపోయినాడు.
0: సో హీ బికమ్స్ హిజ్ ఓన్ సన్.
1: కనుకనే ఆత్మానం పుత్రనామం శ్రీ అన్నాడు.
0: సో ఇట్ ఇస్ ఆత్మానం పుత్రనామా.
1: నేను దశరథుణ్ణే.
0: ఐఎమ్ దశరథ.
1: దశరథుడు ఈ రూపంలో పుట్టాడు.
0: దశరథ హాస్ టేకెన్ దిస్ ఫార్మ్.
1: దశరథుడు ఇచ్చిన మాట వేరు, నేను ఇచ్చిన మాట వేరు కాదు.
0: దేర్ ఫోర్ మై వర్డ్ అండ్ ద వర్డ్ ఆఫ్ మై ఫాదర్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: కనుక ఇద్దరిది ఒక్కటే అని ఆ సత్యాన్ని పాలిస్తూ పోయాడు.
0: సో సిన్స్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ హీ ఫాలోడ్ దిస్ దాట్.
1: ఇది నిజమైన ధర్మము.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: రామరాజ్యం అనగా,
0: రామరాజ్య మీన్స్
1: కేవలం రాగములతో కూడినటువంటి రాజ్యం కాదు.
0: Is not the one of raga or attachment.
1: Tyagarajyame ane tyagakanti ade nijamaina ramarajyam.
0: Is not the one of raga attachment, is one of tyaga and sacrifice.
1: Ramarajyamu
0: the one of sacrifice is ramarajyam.
1: Manam samaneyinatundi oka help ni manam cheyali.
0: We should help every person, every individual.
1: Nirantaram kudunu chittam nandu bhagavat namani chintinchali.
0: We should think of God continuously.
1: Adiye nijamaina oka sarvada sarvakaleshu sarvatra rama chintanam ani.
0: At every point of time and all circumstances everywhere, we should sing the glory of God.
1: కనుకనే ఒక్క చోట ఉన్నాడు ఒక్క చోట లేదు అనేటువంటిది కాదు.
0: యు కెనాట్ సే గాడ్ ఈస్ ప్రెసెంట్ హియర్ అండ్ అబ్సెంట్ దేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటి సత్య ధర్మములే.
0: ఎవ్రీవేర్ యు ఫైండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుక మన ధర్మాన్ని మనం పాటించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఫాలో ఫాదర్ ధర్మ.
1: కాలం నుండి కూడాను ప్రతి చిన్న పల్లెలు ఎందు కూడాను రామ మందిరం.
0: And since ancient times, you find Rama's temple in every village.
1: మన భారతదేశంలో త్యాగం లేనటువంటి హస్తము.
0: In Bharat, a hand that doesn't take
1: Ramanamam teliyinatundi vyaktulu ekkada kanipincharu.
0: There are none here in Bharat who do not know the name of Rama.
1: Kanuka sarvulakunu ati samipamainatundi oka raminchethi Ramaha.
0: That which delights is Rama. That name is Rama.
1: Andaru raminchinatundi Ramanamam.
0: All like, all are drawn, attracted by this Rama.
1: Dasaratha kumarude Ramanu peru kaadu.
0: Is not merely the son of Dasaratha.
1: Hrudayamunake Rama ani peru.
0: హృదయ, ద హార్ట్ ఈస్ కాల్డ్ రామ.
1: కనుకనే నా ఆత్మారామునికే తెలుసు ఉంటారు.
0: దేర్ఫోర్ పీపుల్ సే రామ విత్ ఇన్
1: ఆత్మకే రామ అని పేరు.
0: ద ఆత్మ ద స్పిరిట్ ఈస్
1: అందువల్లనే ఆత్మానం ది పురుష చేంతి. ఆత్మనే తండ్రి యొక్క దీంతో కుమారుడిగా పుడుతున్నాడు.
0: దేర్ఫోర్ ద స్పిరిట్ దట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద సన్ లేటర్.
1: కనుక ప్రతి క్రిందు ఒకే ఆత్మతత్వమే.
0: Therefore we find only oneness, one principle.
1: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: We have to know this dharma and tread along that path.
1: కానా
0: so
1: ఏది మనకు తెలియకపోయినప్పటికీ ఆడిన మాట తప్పకూడదు.
0: We may not be knowing many things, but we should not go by it.
1: మన కాన్షియన్స్ కు తృప్తికరమైనటువంటి యొక్క పనులు మనం చేయాలి.
0: We should do certain actions so as to satisfy our conscience.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క జీవితం జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ దెర్ విల్ బి ట్రూ లైఫ్, మీనింగ్ఫుల్ లైఫ్.
1: 18 పురాణములు రాశాడు వ్యాసులు.
0: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్.
1: కానీ ఒక్కొక్క పుస్తకం ఇంత తలదిండు మాదిరి ఉంటుంటది.
0: ఈచ్ టెక్స్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ఎ పిల్లో.
1: కానీ ఇంత పెద్ద 18 పురాణములు ఎవరు చదవగలరు?
0: హూ కెన్ గో త్రూ ఆల్ దీస్ 18 టెక్స్ట్?
1: ఇది ఎవరు చదవడానికి టైం ఉండదు, అంత వయసు ఉండదు.
0: There will be no time nor the lifespan either.
1: ఈ కలియుగంలో ఆయు ప్రమాణం చాలా తక్కువ.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ద లైఫ్ స్పాన్ ఇస్ లిమిటెడ్.
1: ద్వాపర యుగంలో ఆయు ప్రమాణం కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటిది.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ లివ్డ్ లాంగ్.
1: పిల్లలకు తెలుసును,
0: బాయ్స్ నో.
1: మహాభారత యుద్ధ సమయం లోపల,
0: ఎట్ ది టైమ్ ఆఫ్ వార్ ఆఫ్ మహాభారత్,
1: కృష్ణుడికి 76, అర్జునుడికి 74 సంవత్సరములు.
0: కృష్ణ వాస్ ఏజ్ 76, అర్జున 74.
1: కానీ భీష్ముడు, అతని కమాండర్ ఇన్ చీఫ్,
0: భీష్మ ఇస్ ద కమాండర్ ఇన్ చీఫ్,
1: అతనికి 112 సంవత్సరములు.
0: హిస్ ఏజ్ ఇస్ 112.
1: యంగ్ బాయ్, ఆ యొక్క ద్వాపర యుగంలో అంత యంగ్ వాళ్ళే ఉండేటువంటి వాళ్ళు.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ ఆర్ సో యంగ్.
1: 70 ఇయర్స్ అంటే యంగ్ బాయ్,
0: 70 ఇయర్స్ యంగ్ బాయ్.
1: ఈనాటి యంగ్ మ్యాన్ అంటే ఎవరంటే 17 ఇయర్స్ లోపల పోయి ఉంటాయి.
0: అండ్ టుడే ఈవెన్ ది ఏజ్ ఆఫ్ 17 వీ ఫైండ్ ది ఏజ్.
1: కారణం ఏంటి?
0: వై?
1: ఆనాటి వారి యొక్క హృదయ పవిత్రత లే దీనికి మూల కారణం.
0: ద సీక్రెట్నెస్, ద శాంక్టిటీ ఆఫ్ దేర్ హార్ట్ ఇస్ ద సైన్ ఆఫ్ దేర్.
1: అది పీపీ,
0: దాట్స్ ది 3 పీస్.
1: పీ, ఫస్ట్ పీ ప్యూరిటీ,
0: ఫస్ట్ పీ ప్యూరిటీ,
1: సెకండ్ పీ పేషెన్స్,
0: సెకండ్ పీ పేషెన్స్,
1: థర్డ్ పీ పర్సెవరెన్స్,
0: థర్డ్ పీ పర్సెవరెన్స్.
1: ఈ మూడు కూడా ఉండటం చేతనే ఆ యొక్క యుగం లోపల వారు ఎప్పటికీ యంగులుగానే ఉంటున్నారు.
0: బికాస్ ఆఫ్ దీస్ 3 పీస్ దే వర్ ఎవర్ యంగ్, ఎవర్ గ్రీన్.
1: కనుకనే మనం ఈనాడు దీనికి సరైనటువంటి ఒక దీన్ని భావాన్ని ఊహించి సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పుతూ మీరు ఆచరిస్తూ రావాలి.
0: Therefore, we should entertain such sacred feelings, speak truth, follow dharma, propagate and share.
1: Kali yugamlo anni marpulu chendinayi.
0: In this age of Kali, there are so many changes.
1: Daiva chintana cheyalante enno adlu tagultu untayi.
0: To think of God, you find so many
1: obstacles. Daiva mandiralu kattalante enno vidhamainatundi kalahalu jarugutu untayi.
0: To construct temples, you have to fight with people.
1: Kanuka daiva mandiralu kuda ilanti kalahalu enduku?
0: Temples also will make you to fight with people.
1: కనుకనే దీన్ని చేసేటువంటి వారికి తగిన ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
0: వీ షుడ్ ఎంకరేజ్ దోస్ పీపుల్ దట్ బిల్డ్ టెంపుల్స్.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం ఉంటున్నప్పుడే
0: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్
1: సరి అయినటువంటి సార్థకమవుతుంది జీవితం.
0: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కాన విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు ఈ లేత వయస్సునందే
0: అట్ దిస్ టెండర్ ఏజ్
1: ఇలాంటి పవిత్రమైన భావాలు మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకుని
0: ఇన్స్టాల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్.
1: దైవ చింతనతో పాటు
0: అలాంగ్ ది
1: సత్యధర్మం కూడాను ఆచరణలో పెట్టి
0: ప్రాక్టీస్ ది సత్యం ధర్మ.
1: దైవ ప్రేమకు తగినటువంటి దీనికి ఉపాదన చేయండి.
0: అండ్ వర్క్ సో యాస్ టు బి ది రిసిపియెంట్స్ ఆఫ్
1: దైవ ప్రేమ. సంపాదించుకున్నారంటే సర్వమును సంపాదించుకున్న వారవుతారు.
0: దెన్ వన్స్ యు ఆర్ ద రిసిపియెంట్స్ ఆఫ్ గాడ్స్
1: దైవ ప్రేమ ఏ రీతిగా లభిస్తుంది?
0: హౌ డు యూ అక్వైర్ ఇట్?
1: సత్యధర్మాన్ని ఆచరించినప్పుడే అది లభిస్తుంది.
0: దెన్ వన్స్ యు ప్రాక్టీస్ దీస్ టు సత్య ధర్మ యు ఆర్ ద రిసిపియెంట్స్ ఆఫ్ గాడ్స్.
1: దైవం అంటే వేరే కాదు.
0: గాడ్ ఈజ్ నాట్
1: సెపరేట్. ట్రూత్ ఈజ్ గాడ్.
0: Truth is God.
1: ఈ ధర్మం అనేటువంటి దానికి మనకు వేరొక పదం లేదు ఇక్కడ.
0: ధర్మ హ్యాస్ నో ప్రాపర్ ట్రాన్స్లేషన్.
1: ఈ సంస్కృతంలో ధర్మములకు ధర్మమే సరి అయినటువంటి పదం.
0: ధర్మ ఇస్ ద సాంస్క్రిట్ వర్డ్ దట్ సాల్
1: ఇట్ పేరు చెప్తారు కానీ ఇవన్నీ సరి అయినటువంటి అర్థములు కాదు.
0: ది అదర్ వర్షన్స్ ట్రాన్స్లేషన్స్ ఏ
1: వేదమునందు కానీ ఏ శాస్త్రమునందు కానీ ఏ ఇతిహాసమునందు కానీ ఏ పురాణమునందు కానీ ధర్మములకు ధర్మమే ఉపయోగపెడుతూ వచ్చారు.
0: ఇన్ ఎవ్రీ ఇతిహాస, ఇన్ ఎవ్రీ శాస్త్ర, సీక్రెట్ టెస్ట్, ధర్మ ఇస్ ధర్మ, దట్స్ ఆల్.
1: కానీ రైట్ డెసిషన్ అంటే కానీ, రైట్ యాక్షన్ అంటే కానీ ఇవన్నీ కేవలం ఒక ప్రతిబింబం వంటివి.
0: బట్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ రైచియస్నెస్ అండ్ రైట్ యాక్షన్. దే ఆర్ ఇంప్రాపర్ ట్రాన్స్లేషన్.
1: ధర్మం కాదు,
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ధర్మ.
1: కనుక ధర్మం అంటే నీ హృదయానికి హత్తుకునేటువంటి ఒక ఆనందాన్ని అందించేటువంటి ధర్మం.
0: ధర్మ ఇస్ ద వన్ దట్ గివ్స్ యూ బ్లెస్, గెటింగ్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక ధర్మం పర పురుష లక్షణం.
0: So the dharma is the qualification of purusha, the man.
1: Purushan anaga man kaadu,
0: purusha man
1: adi nee vyapakam entettamu. Purushan anaga aadavalu kuda purushule,
0: women also purusha.
1: Endukante deham aneetundi puram untundadi.
0: Because they have the body, the pura.
1: Dehamunike puram ane peru.
0: The body is called pura.
1: Ee deham aneetundi dantopala nakasikka paryantam sancharincheetundi prati deham nandu kuda purushude.
0: So this body, which is the pura, the divinity that dwells from top to toe, ఈస్ పురుష, ద హ్యూమన్.
1: అయితే ఆదర్శంగా భావించేటువంటి వాడు పురుషోత్తముడు అన్నారు.
0: దేర్ఫోర్ ద వన్ హూ సెట్స్ ఎన్ ఐడియల్ ఈజ్ నో బ్లెస్డ్ పురుషోత్తమ.
1: కనుక కేవలం వీళ్ళు పురుషులు వాళ్ళు స్త్రీలని చెప్పకూడదు.
0: సో వీ కెన్
1: ఉపాధి భేదమనే కానీ ఆత్మభేదములు కాదు.
0: సో వీ కెన్ కేటగరైజ్ దిస్ మెన్ అండ్ విమెన్ బట్ ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద బాడీ.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఉపాధి భేదములే.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ద బాడీ.
1: ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటున్నారు.
0: విమెన్ ఆల్సో విల్ పుట్ ఆన్ షర్ట్ అండ్ ప్యాంట్
1: అవుతుందా?
0: బట్ కెన్ యూ కాల్ ద మెన్?
1: కాదు.
0: నో.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: పై డ్రెస్సులే.
0: ఇట్స్ ఆల్ ఔటర్
1: జనన మరణాలు కూడా అలాంటివే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ ది సేమ్ టైమ్.
1: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: కనుక ప్రతిదానికి కూడా ఒక డ్రెస్ వంటివి ఇవన్నీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ డ్రెస్.
1: ఈ దేహాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇది పోకూడదు.
0: యు కెనాట్ గో బై ది బాడీ.
1: దేహిని ఆధారం చేసుకోండి.
0: యు మస్ట్ థింక్ ఆఫ్ ది ఇండ్వెలర్.
1: అది ఏ నిజమైనటువంటి సత్యం.
0: దాట్ ఈస్ ద రియల్ ట్రూత్.
1: నీ మనసుకు నీకు సంపూర్తమైనటువంటి తృప్తి కలగాలి.
0: యు షుడ్ వర్క్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్.
1: కనుక త్రికరణ శుద్ధిగా మీరు ప్రవర్తించి
0: విత్ ఆల్ ద ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ
1: సమాజంలో ఈనాడు చెలరేగినటువంటి అశాంతిని దూరం చేసి
0: యు ట్రై టు సీ దట్ దిస్ ఆల్ ఎడ్యుకేషన్
1: ప్రశాంతి ప్రబోధనను మీరు ఆచరించి
0: అండ్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ
1: సమాజములకు తగిన శాంతిని భద్రతను చేకూర్చాలి
0: అండ్ సీ దట్ దేర్ విల్ బి ఎనఫ్ ఆఫ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్
1: ఈనాడు జగత్తులో ఎక్కడ చూసినప్పుడు లా అండ్ ఆర్డర్స్ పూర్తి పోయినాయి
0: అండ్ టుడే దేర్ ఇస్ నో అడ్రస్
1: ఈ దేహాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇది పోకూడదు
0: యు కెనాట్ గో బై ది బాడీ
1: దేహిని ఆధారం చేసుకోండి
0: యు మస్ట్ థింక్ ఆఫ్ ది ఇండ్వెలర్
1: అది ఏ నిజమైనటువంటి సత్యం
0: దాట్ ఈస్

0: this world.
1: ఈనాడు జగత్తులో ఎక్కడ చూసినా ప్లే లా అండ్ ఆర్డర్స్ పూర్తి పోయినాయి.
0: అండ్ టుడే దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ సొసైటీ.
1: కనుకనే ఈ లా అండ్ ఆర్డర్స్ అంతా తిరిగి రావాలంటుంటే,
0: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ బ్యాక్ ద లా అండ్ ఆర్డర్,
1: లవ్ అండ్ యాక్షన్ రావాలి ఇప్పుడు.
0: దేర్ షుడ్ బి లవ్ అండ్ యాక్షన్.
1: అప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ కూడా మనకు వస్తుంది.
0: దెన్ లా అండ్ ఆర్డర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్.
1: ఇది ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క సూచన.
0: దిస్ ఇస్ ది మెయిన్ థింగ్ దట్ ది స్టూడెంట్స్ మస్ట్ అండర్టేక్ అండ్ డూ.
1: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల.

0: Hello, Karthik here.
1: Hey Karthik, Sairam, and a very good morning to you. Did you recognize me?
0: Sairam, I'm sorry, I'm not sure who it is. In fact, I just woke up when the phone rang.
1: Yes. Old habits die hard. Even after so many years, it is I who has to wake you up, just the way I did in the hostel.
0: Oh my goodness! Is it Brother Varun? My room leader from my MBA days?
1: Not bad. Not bad at all. You always had a sharp memory and you definitely have improved. You woke up in the very first ring.
0: What a surprise. How come you remember me?
1: I heard that you were in town on some business work. I thought it might be a good idea to catch up with you today.
0: Oh sure. Today will be just great. Anyways, it is a Sunday and I'm all free. But where do you want to meet?
1: The best place that I could think of would be the medical camp that has been going on for many years at Whitefield. I'm sure you'll enjoy spending your day with many more brothers attending the camp.
0: That's great. What better way to spend the holiday? See you there.
1: Sure. Be there before 8. That's when you get some real hot breakfast prasadam, cooked in the good old Vrindavan hostel.
0: Oh my god, that's a godsend proposal. My tummy was about to growl and you said it all.
1: Oh yes, I know quite well. The way to your heart is through your stomach. Some things never change. Alright, see you then, Sairam.
0: Sairam. Sai Ram, Brother Varun.
2: Sai Ram, Karthik. So you're in time for the medical camp. And of course, the breakfast.
0: Oh, come on, Brother Varun. By the way, is this breakfast being served to all the patients who come here?
2: Oh, yes, Karthik. The patients here come from long distances. Some of them come from as far as Kerala by traveling all through the night. And guess what? The prasadam is also prepared by our own brothers in the hostel kitchen.
0: This is wonderful. I never knew that such a camp was happening here at Bangalore.
2: It has been more than 14 years since the free medical camp has been going on. It happens on the first Sunday of every month. In fact, this is the 178th medical camp. There are many brothers from across the city who come here to spend their holiday in a holy way. Now, we have more than 1800 people who come here on a regular basis. Many of them are from very poor areas and cannot even afford basic medical facilities. In the eyes of the world, we have people from all castes and religions. But in reality, as Bhagwan says, there is only one caste of humanity. Only one religion, the religion of love. The motto here is, service to man is service to God. Bhajans. Sanctify the place and also create divine vibrations. Even the doctors of this camp have volunteered to participate in all the activities along with the alumni, their families and the patients.
0: I'm so glad that so many of my brothers are able to follow Bhagwan's teachings of love all and serve all. I would like to see all that happens here.
2: Let me take you around. This camp is conducted in the premises of a school which is lovingly offered to us for this noble purpose. The patients wait in the queue and receive their registration numbers, after which they are guided to their respective doctors. Even the families of the alumni participate actively and offer whatever help they can. After the diagnosis, the prescriptions are received by the dispensary unit, which provides the medicines as prescribed by the doctors. A health record is maintained for the patients to enable quick access of the history of all that has been done. The day ends after offering aarti to Bhagwan.
0: This is so wonderful and truly inspiring. I hope I will be able to participate in some seva activity when I'm back in my town.
2: Yes, Karthik. But what we have been able to do is not much compared to what is needed. Nevertheless, we are trying to do whatever best is possible. In fact, I remember what Bhagwan had spoken long ago when he had gone to Ooty. It was in the year 1976. Bhagwan, while speaking to the boys, materialized a medallion which had the map of India with 18 stars in it. While showing it to the students, Swami said,
3: ఇది ఏ ఏ స్టేట్ లోపల ఎక్కడెక్కడ కాలేజీలు అవుతుంది, గన్ సంస్థాన సూచన ఎక్కడ వస్తుంది, 80 స్టేట్ లోపల కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది, ఇది ఇంకా 46 సంవత్సరం వరకు కూడా ఈ దేహం ఉంటుంది, ఈ 46 సంవత్సరం లోపల కూడా ఈ భారతదేశంలో జరపవలసినవన్నీ దీంట్లో ఇప్పుడే ముందుగా రాసింది.
4: దిస్ బాడీ ఇన్ విచ్ ఐ హావ్ కమ్ ఈస్ గోయింగ్ టు బి ప్రెసెంట్ for another 46 years from now onwards. In those 46 years, whatever dharma sthapana, whatever work will be done by me in each one of the states and in the country itself, and what kind of dharma sthapana, what kind of colleges, what kind of education will be established is all written now for the next 46 years. The program is now written on the medallion that has been materialized.
3: Inte kaadu. ఈ యొక్క ఒక్కొక్క రాష్ట్రం లోపల ఒక్కొక్కరు భవిష్యత్తు లోపల ఏ ఏ పిల్లవాడిని ఎక్కడెక్కడ స్థాపించుతాను అనేటువంటిది కూడా దీంట్లో ఉంటుండాలి.
4: నాట్ ఓన్లీ దిస్, విచ్ బాయ్ విల్ బి ఎంట్రస్టెడ్ ది టాస్క్ ఇన్ విచ్ ఆఫ్ ది 18 స్టేట్స్ ఈజ్ ఆల్సో రిటన్ ఆన్ దిస్ మెడాలియన్.
3: ఇంకా చాలా వరకు ఇంకా మున్ముందు రాబోయేదంతా కూడాను కేవలం ఒక యువకుల నుంచినే కూడాను ఈ భారతదేశాన్ని వ్యాప్తిగా ఆవించి క్రమక్రమేణ ఈ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక యొక్క చరిత్రను యావత్ ప్రపంచానికి కూడాను చాటేటువంటి వ్యక్తులుగా కూడాను కేవలం రామకృష్ణ పరమహంస దగ్గర కొంతమంది మాత్రమే వివేకానంద, బ్రహ్మానందం ఇలాంటి వాళ్ళంతా వచ్చారని, కానీ అలాంటి సన్యాసితో మాత్రం తీసుకోనక్కర్లేదు, మీరు సామాన్యమైనటువంటి బాలకులుగానే ఉంటుండి యావత్ ప్రపంచానికంతా అయిన రీతిగా చూపించేటువంటి విధానాన్ని కూడాను ఏ ఏ రీతిగా నడచాలి, ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి వాళ్ళ యొక్క గుణగణాలను కూడాను వర్ణించినటువంటిది ఇందులో ఉంటుండాలి. కనుక రేపు మీకెందుకంటే ఈనాడు పిల్లలంతా చేరటం చేత ఈనాటి పిల్లల యొక్క భవిష్యత్తు ముందు ఏ రీతిగా మారుతుంది అనేటువంటి దాన్ని మీరు హృదయంలో పెట్టుకుని మీరు క్రమక్రమేణా అతి జాగ్రత్త లోపల మీరు స్వామి యొక్క ఐడియాస్ కంతా తగినటువంటి ఆదర్శవంతులుగా మీరు తయారవుతారని చెప్పిన ఉద్దేశాన్ని నిరూపించే నిమిత్తమై దీన్ని మీకు చూపించాను. నిదానంగా మీకు ఒక్కోటి మీకు మీరు అంటే క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పి మిమ్మల్ని సంతోషపెడతారు. మీరేమి కంగారు పెట్టుకోనక్కర్లేదు. స్వామి మీ సొత్తుగా అయినప్పుడు, స్వామి మీ చేతిలో ఉంటున్నప్పుడు ఇవంతా ఏం సులభమైంది. కనుక మీరు దీని నిమిత్తమే మీరు ప్రాకరణనక్కర్లేదు. దీన్ని ఎవరు తీశారో వారే మీ చేతికి ఉంటున్నప్పుడు, మీ స్వాధీనంలో ఉంటున్నప్పుడు, మీకు ప్రియులుగా ఉంటున్నప్పుడు ఇక దీన్నంతా మీరు యోచించక్కర్లేదు. మీకు ఏ రీతిగా చేర్చాలో, ఏ రీతిగా మార్చాలో, ఏ రీతిగా కూర్చాలో అవన్నీ స్వామి చేసి తప్పక మీకు ఈ భారతదేశం యొక్క భవిష్యత్తును ఎంత ధర్మం పురాతన ధర్మం కంటే కూడాను ఇంకా అభివృద్ధి అయినటువంటి ఒక ధర్మంగా కూడాను పోగొట్టుకోకుండా దీన్ని దక్కించుకొని దీన్ని కాపాడుకోవటానికి మాత్రం మీరు తగిన ప్రయత్నం చేయండి, అంతే చాలు.
4: ఇన్ ది కేస్ ఆఫ్ రామకృష్ణ పరమహంస, హీ హ్యాడ్ టు యూజ్ ఓన్లీ వన్ ఆర్ టూ పర్సన్స్, వివేకానంద అండ్ బ్రహ్మానంద, హూ వర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సన్యాసీస్. యూ డోంట్ హ్యావ్ టు బికమ్ సన్యాసీస్. ఇన్ దిస్ పర్టిక్యులర్ టాస్క్ ఆఫ్ మైన్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ యూ యంగ్ పీపుల్ ఇన్ ఎ లార్జ్ మెజర్ యాజ్ యు ఆర్ putting you in the right path, use you as instruments for doing all that is intended to be done and all that is described here on this particular materialized item. Why do you want to look at what has been produced? I who have produced this, I belong to you. I will look after you and I will tell you what to do. Don't be in a haste. Only remember that you should take the determination and you should appreciate the task which you are called upon to do, and you should determine to follow the task and take the right path. This is all that you have to do. The rest will be looked after by me.
0: This is truly an eye-opener for me. I never knew that Bhagwan had envisioned so much for his students. And the greatest of it all is that he himself assures that we need not worry, as we will be able to achieve all that he has destined for us.
2: Oh yes, how can we even fathom the depths of his compassion? We can only pray that we should always strive to be worthy of his immense love. Come, let's go.
5: Kartik is deeply moved after witnessing the service done by his brothers at the medical camp. He is on his way back to his town.
6: Your kind attention, please. Train number 8530, Swaraj Express, from Bangalore to Rajpur, will shortly arrive on platform number 2.
0: Oh, Swami, why my heart is so restless? You have pinned all your hopes on your students, but there is so little that I am doing to fulfill your will. You say that all education is for life and not for mere living, but like a mere machine, I run from pillar to post, unaware of time, rest or hunger. Every single day, all my efforts are only to make a mere living. And even before I realize, my day comes to an end. Where am I heading to? What is my future? Is this what you have destined for me, Swami? I am at a loss to understand that even after being touched by your love, why is this lack of courage to follow your footsteps? What is this fear that grips my being and holds me back from being what I should be? Why am I still wandering in these mundane lanes of mere existence when the royal road to you is lying right in front of me?

0: ఇవన్నీ నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టినో పెట్టినట్టు అనుభవింపక తీరదు. కాళ్ళు మీదుగా గత్తిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే మానవ.
1: Who can estimate the consequences of the true action in life and the destiny that awaits? It is something like the bat that is hanging to the branches of the tree with its body turned upside down.
0: ప్రపంచమున రెక్కలు గల పక్షి ప్రతి ఒక్క చూడను ఆకాశం నందు సంచరిస్తూ ఉంటుంది.
1: In this world, you find birds flying high across the sky.
0: కాని రెక్కలు గల ఈ గబ్బిడము సంచరిస్తుంది కాని తన స్వస్థానము చెట్టు చెట్టు కొమ్మ ఆ చెట్టు కొమ్మలకు కాడు తగిలించి తాను తల క్రిందికి పెట్టుకుని తన జీవితం గడుపుతుంది.
1: The bat, although it has got the wings, will not fly, but it hold on to the tree with its feet and with the head turned down.
0: ఇది చేరిన కర్మము కాదా?
1: Is it not the fate of the destiny?
0: ఎవరన్నా చెప్పినను లోకములో ఇన్ని రకములైనటువంటి ఒక చర్యలు జరుగుతూ ఉండేటప్పటికీ ఎవరి కర్మ వారిని అనుభవించాలి.
1: Though we find varied actions of diversity in this world, each one has to face the consequences of one's own action.
0: ఇది లోక సహజం.
1: This is quite natural in this world.
0: విద్యార్థులారా,
1: students,
0: విద్యార్థినీలారా,
1: boys and girls,
0: ప్రపంచమునందు ఎవరెవరు ఎన్నెన్ని చేసినప్పటికీ వారు చేసింది మాత్రము తప్పింది కాదు.
1: In this world, one might act in one's own way, but they cannot escape destiny or the results of one's own action.
0: ఎన్ని చేసినను, ఎన్ని చూసినను, ఎన్ని చెప్పినను, తాను చేసేటువంటి యొక్క పని చాలా ప్రధానమైనటువంటిది.
1: Whatever that is said, whatever that is seen, whatever that declared and thought over, one cannot run away from this results of his action.
0: అయితే మహనీయులు చేసినటువంటిది మహనీయులకు, పామరులు చేసినటువంటిది పామరులకు, లౌకికము చేసినటువంటిది లౌకికములకు దాని రిజల్ట్స్ తప్పక వస్తుంటుంది.
1: Be that a saint or an ignorant, innocent one, worldly otherwise, one cannot escape the results of one's own action.
0: కనుక మనం చేసినది తప్పించుకోవచ్చును అని ఎవరికి యుక్తి ఉండకూడదు.
1: Therefore, one should never entertain the thought that he can run away from the results of his action.
0: నీవు ఎక్కడికి వెళ్ళినను ఆ కర్మ యొక్క రిజల్ట్స్ నీవెంత మేఘములు అనేది వెంటాడుతుంటాయి.
1: The results of your action will follow you like your own shadow wherever you go.
0: కనుక మనం చేసినటువంటి మంచి చెడ్డ రెండు కూడాను మన మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: Therefore, we have to keep in view always installed in the altar of our mind the good and the bad deeds that we have done.
0: అయితే ఇది ఎవరికి చెప్పి వచ్చేటువంటిది కాదు.
1: This has not dawned with any prior announcement.
0: వెంటనే తన నీడ వలె తన వెంటాడుతుంటుంది.
1: It follows you like your own shadow.
0: దీన్ని తప్పించుకోవడానికి ఎవరికి వ్యసం కాదు.
1: You cannot run away nor escape.
0: అయితే కొన్ని దైవానుగ్రహం చేత తప్పించుకోవచ్చు.
1: However, God's grace will give you a way out of this.
0: God's grace. కనుక మానవుడు ఎంతకాలం బ్రతికినప్పటికీ, ఎంతకాలం సంచరించినప్పటికీ, ఎంత గొప్పవాడైనప్పటికీ తాను చేసినటువంటిది మాత్రము వెంటాడుతూ ఉంటాడు.
1: Therefore, one may live long. They may be great people of all achievement and accomplishment, but they have to bear in their mind that they have to face the results of their actions.
0: వెంటనే వచ్చి తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటారు.
1: And the result, the consequence of one's own action, goes on repeating, let that be done, let that be faced.
0: కానీ దీనిని లక్ష్యం చేయకుండా మానవులు సంచరిస్తుంటారు.
1: Man is not mindful of this divine law, natural law, and he moves about.
0: కనుక ఈ గబ్బిలములు ఇన్ని రకములైనటువంటి జాతులు అయినప్పటికీ సంచరిస్తూ ఉంటాయి.
1: బ్యాట్స్ మూవ్ లైక్ దట్ దో దే హ్యావ్ ఆల్ ద ఫ్యాకల్టీస్.
0: దానికి ఒక ఇల్లు వాకిలి అనేటువంటిది లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ పర్మనెంట్ అబోర్డ్ ఆర్ ప్లేస్ ఆఫ్ డ్వెల్లింగ్.
0: ఈనాడు ఇక్కడ, రేపు అక్కడ, ఇంకో మొన్నాడు ఇక్కడ, ఈ విధంగా స్థానాలను మారుస్తూ ఉంటాయి.
1: బ్యాట్స్ గో ఆన్ షిఫ్టింగ్ దేర్ ప్లేసెస్ ఆఫ్ లైఫ్ లివింగ్ ఫ్రమ్ this place to that place, hither and thither.
0: Tinnadi noti nunchi,
1: and it just partakes food like anyone through mouth.
0: Kai anubhavinchinadi noti nunchi,
1: and experience also the same.
0: Idi manchi chedda rendu kudanu dani telisi kudanu dani vadaratam ledu.
1: Though it knows what is good and bad, it is not able to give up its own nature.
0: Kanuka manavuni yokka karmalu kudanu ittivi.
1: Human actions are also of same kind.
0: Itti gabbinamulo yokka jeevitamu jeevitamu evarichaaru?
1: Who gave this life of a bat?
0: Gabbinamulo taamu chesinatvanti yokka karmane talaki ee rakamga baatavane yerpadutu untadi.
1: The kind of life led by the bat is of its own making, the results of its own action.
0: Kanuka manamu etti pani chesinamo అంటే మంచిది మంచి చెడ్డకు చెడ్డ రిలేటెడ్ రిజల్ట్స్ వస్తూనే ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ బేస్డ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్ గివ్ అస్ ద రిజల్ట్స్ ఈక్వల్లీ ప్రపోర్షనేట్లీ.
0: కనుక భగవంతుని యొక్క సంబంధము భగవంతుని యొక్క చర్యలు ఎవరు కూడా ఇట్టివి అట్టివి అని చెప్పటకు వీలు కాదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ నన్ కెన్ గేజ్ నన్ కెన్ మెజర్ ద డివైన్ విల్ ద డివైన్ థాట్ అండ్ ద డివైన్ యాక్షన్.
0: మనం తప్పులు చేసి దాన్ని మూసిపెట్టుకుని సంచరించవచ్చు.
1: అట్ ద హ్యూమన్ లెవెల్ వన్ మైట్ కమిట్ ఎ మిస్టేక్ అండ్ కవర్ ఇట్ అప్ అండ్ గెట్ అలాంగ్.
0: అయితే అవి మాత్రము నిన్ను మూయవు.
1: బట్ యు డూ ది యాక్షన్స్ విల్ నాట్ కవర్ యూ.
0: గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ ఆర్ బ్యాడ్,
1: గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ మే బి,
0: అది ఎప్పుడు కూడాను రెంటి వల్ల వెంటాడుతూ ఉంటుంది.
1: The good and bad will always necessarily follow you.
0: ఈ విధమైనటువంటి ఒక చర్యను మన గబ్బిలములు ఎన్నో విధములు నేర్చుతున్నది.
1: These are the lessons that a bat teaches to everybody.
0: ముఖ్యంగా మానవుడు చూస్తున్నప్పుడు చాలా గొప్పవాడుగా ఉంటాడు.
1: As we just observe, we find man is mighty.
0: మాట్లాడే సమయం లోపల చాలా ఘనంగా ఉంటుంది.
1: యాజ్ హి థాట్స్ ఇస్ రియలీ గ్రేట్ బొంబాస్టిక్.
0: కానీ దాని రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎవరికి ముఖం చూపడు.
1: బట్ యాజ్ హి ఫేసెస్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్షన్స్ హి డజంట్ వాంట్ టు షో హిస్ ఫేస్ టు ఎనీబడీ.
0: అక్కడ వీని గుట్టును బట్టం పడి పెట్టుతుంది.
1: బికాస్ దేర్ ద ట్రూత్ విల్ కమ్ అవుట్.
0: కనుక మనము గబ్బిడం వంటి వారం.
1: దేర్ఫోర్ అవర్ లైఫ్ రైట్ నౌ ఇస్ లైక్ దట్ ఆఫ్ ఎ బ్యాట్.
0: ఎన్ని పనులు చేసినప్పటికీ, ఎన్ని ఘనకార్యములు ఆచరించినప్పటికీ మనం చేసినటువంటిది ఎక్కడికి పోయినా కూడా తప్పేది కాదు.
1: వాట్ ఎవర్ ది గ్రేట్నెస్ అండ్ హైట్స్ ఆఫ్ ఆల్ ద గుడ్ డీడ్స్ అండ్ గుడ్ యాక్టివిటీస్ దట్ వీ అండర్ టేక్ వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్.
0: ఎప్పటికీ దానిని మనసులో పెట్టుకుని జ్ఞప్తి తీసుకోగా
1: వీ హావ్ టు రిమైండ్ అవర్ సెల్స్ కాన్స్టెంట్లీ ఆఫ్ దిస్ బేసిక్ లా.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా.
0: ఈ జగత్తు యొక్క సంచారము, జగత్తు యొక్క జీవిత లక్షణము చాలా చిత్ర విచిత్రములైనటువంటిది.
1: ద వరల్డ్లీ వేస్ అండ్ ద గోల్ అండ్ ద డెస్టినీ ఆర్ మిస్టీరియస్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్
0: లోక చరిత్రంబులు
1: అండ్ ఫార్మ్స్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్.
0: ఇవన్నీ కూడా ఏవైనప్పటికీ మనకు కనిపించవు, కానీ మనకు అన్ని వినిపించడము చేయించటము జరుగుతూ ఉంటుంది.
1: Though these factors are non-apparent, but they are heard and motivate you to take to action.
0: చిత్రంబురు త్రైలోక్య విచిత్రంబురు భవరతాల విత్తంబురు సన్మిత్రంబురు విష్ణుదేవు చరిత్రంబులు.
1: They are so peculiar, mysterious and understandable, sacred to the all three worlds, so endearing to all saints and seers and sages. And they are most important for everybody. That is the story of God.
0: కనుక నీవు దీన్ని ఏ విధంగా కూడా మూసిపెట్టుకో వీలు కాదు.
1: Therefore, it is impossible to hide it forever and ever.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీకు ఈ చెప్పే పదములను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ ఆల్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్.
0: బట్ దీన్ని అనుభవించే సమయంలో మాత్రము దీన్ని ఏ విధంగా అనుభవిస్తారో అది మీకే తెలుసు.
1: బట్ యాజ్ యూ టేక్ టు ఎక్స్పీరియన్స్ యాజ్ యూ పాస్ త్రూ ద క్రూసిబుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ బెస్ట్ నోన్ టు యూ దెన్.
0: కనుక కర్మఫలం అనేటువంటిది తప్పేది కాదు.
1: Therefore, karma phala, the results of action, are inescapable.
0: Karmam tappipoyinappudini karma phalam matramu tappadu.
1: Action would come to an end at one stage, but the results will be kept in waiting.
0: Ee gabbidamaru ee rakamainatunte oka cheriyalu chesi kattagalpana swasthanam cheruthuntai.
1: Bats, after passing through such its natural tendency and temperament, would reach its own place.
0: తాను ఏమీ తప్పులు చేయలేదన్నట్టుగా కనిపిస్తుంటారు.
1: We appear as though we have not committed any mistake.
0: అయితే తాను చెప్పినప్పటికీ అవి మాత్రము వద్దనవు.
1: Though it is negated, denied on the face value, the fact remains as it is.
0: కనుక మానవుడు తెలియని కూడాను మనం మూసిపెట్టుకోవడం వీలు కాదు.
1: Therefore, it is impossible for anybody to cover up one's own mistakes forever and ever.
0: అనేక గ్రంథములను మనం చదువుతుంటాం.
1: We go through many text books.
0: ఈ టెక్స్ట్ బుక్స్ లోపల కావాల్సినంత మ్యాటర్స్ అంతా ఉంటుంది.
1: There's lot of material matter in our textbooks.
0: కానీ అన్నింటినీ మనం చర్యలో పెడుతున్నామా?
1: Do we translate them all into action?
0: No. కొన్ని అవసరమైనవి మాత్రము తీసుకుంటాము, అనవసరమైనటువంటి వదిలిపెడుతుంటాం.
1: We take those that are essential and drop out those which are non-essential.
0: నీవు ఏమి వదిలినావో అవే ఆ కర్మ పట్టుకుంటుంది.
1: Therefore, that which is dropped will certainly catch hold of you later.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కర్మఫలం తప్పుతుంది అని మీరు అనుకోవచ్చు.
1: You may think that you can escape karma phala, the results of your action.
0: అయితే కర్మఫలం తప్పుతుంది, నిజమే.
1: Sometimes it is escapable, no doubt.
0: ఎప్పుడు?
1: When?
0: దైవానుగ్రహములకు పాత్రులైనటువంటి వారికి ఆ కర్మం తప్పిస్తుంది.
1: When you are the recipient of God's grace plentifully, you can escape the results of your action.
0: కర్మ ఎంత చేస్తున్నావో దానికి పదింతలు కర్మఫలం లభిస్తుంది.
1: As is the action, so is the consequence, even much more.
0: కనుక మనము ఫలితం తప్పించుకోవాలనుకుంటే దైవానుగ్రహములకు పాత్రులు కావాలి.
1: Therefore, in order to avoid the results of our action, one has to pray to God and deserve His grace.
0: కనుక అందరూ పండితులందరూ చెప్పారు ఈనాడు.
1: So many scholars spoke to you.
0: ఈ కర్మఫలం తప్పింది కాదు, వెంట వస్తుంటుంది, వెంట వస్తుంటుంది.
1: Many pundits, scholars said that your karma phala will follow you.
0: కానీ వెంట వస్తుంది, కానీ మనకు బాధ పెట్టదు.
1: Though with God's grace it may follow you, but it won't hurt you.
0: ఎట్లా అనగా?
1: How?
0: మంచి పవర్ఫుల్ మెడిసిన్ వచ్చిస్తుంటుంది.
1: Something like powerful mission.
0: ఆ మిషన్ లో బాటిల్ లో వేసి ఉంటారు మందు. బాటిల్ లో
1: వీ హ్యావ్ గాట్ దిస్ మెడిసిన్ ఇన్ ద బాటిల్.
0: ఆ మెడిసిన్ బాటిల్ చదివినప్పుడు దీనికి ఈ ఫలము, ఈ ఫలము, ఈ ఫలము అని కొన్ని రాసి ఉంటారు.
1: ఆన్ ద బాటిల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మెడిసిన్ కంటెయిన్డ్ ద రెమిడియల్ మెజర్స్ ఆర్ క్లియర్లీ రిటన్ దేర్.
0: కానీ దీన్ని చదివి మనం దాన్ని వదిలిపెట్టకూడదు.
1: బై మియర్లీ గోయింగ్ త్రూ దాట్ రిటన్ కెప్ట్ ఆన్ ద బాటిల్
0: రాశారు,
1: వీ షుడ్ నాట్ రిమైన్ దేర్.
0: దీనికి ఈ ఫలం ఇస్తుంది అని
1: There it is clearly indicated the results, the fruits.
0: కానీ కొంతకాలం చూస్తే ఆ ఫలితం ఏమాత్రం ఉండదు.
1: After some time you will notice that you don't find a remedy, even after consulting the
0: medicine. ఎట్లనగా ఆ మందు కొంచెం టైం తప్పిపోయింది అంటే,
1: as the date of expiry is already over,
0: అది మందు ఎంత తిన్నప్పటికీ దాని ఫలితం ఇవ్వదు.
1: You may go on consuming medicine, but it will not give you any relief. Therefore, the medicine in the bottle will help you to escape the karma phala.
0: ఎట్లా దైవానుగ్రహం చేత వీరికి ఎక్స్పైర్ అయిపోతుంది.
1: బై గాడ్స్ గ్రేస్ ద డేట్ ఆఫ్ ఎక్స్పైరీ వుడ్ బి నియర్.
0: కనుక ప్రపంచంలో వ్యక్తి కర్మను ఆచరించినప్పటికీ అవి కొంచెం తప్పుతాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ మే యాక్ట్ ఇన్ డిఫరెంట్ వేస్, బట్ యెట్ వీ కెన్ జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్.
0: తప్పించుకునేటప్పుడు మానవుని యందు ఆ విధమైన శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
1: బట్ మ్యాన్ షుడ్ హ్యావ్ దట్ పొటెన్షియల్, దట్ కెపాసిటీ టు ఓవర్కమ్.
0: అది సంపాదించుకున్నప్పుడు నీవు అడగ మునిపే దాని పవర్ అంతా తగ్గిపోతుంది.
1: యాజ్ యూ అక్వైర్ ద డిజర్వ్డ్నెస్ అండ్ గాడ్స్ గ్రేస్, యూ కెన్ ఎస్కేప్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: మార్కండేయునకు 16 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు.
1: మార్కండేయ వాస్ గివెన్ ది ఏజ్ 16 ఇయర్స్ టు లివ్.
0: కానీ 16 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది.
1: అండ్ ద 16 ఇయర్స్ ప్రిస్క్రైబ్డ్ గివెన్ వాజ్ ఓవర్.
0: ఈనాటికి ఆ 16 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది.
1: అండ్ హీ కంప్లీట్ 16 ఇయర్స్ దిస్ డే.
0: కానీ పిల్లవానికి జ్ఞాపకం లేదు, కానీ తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా వారి జ్ఞాపకం ఉంటుంది.
1: ద బాయ్ డస్ నాట్ నో ద ఏజ్ లిమిట్ గివెన్ టు హిమ్, బట్ ద పేరెంట్స్ నో ఇట్ వెల్.
0: ఏమిటి ఈ చిత్రం, నాకు ఈనాటి కూడా మీరు చెప్పలేదు అని కుమారుడు చాలా బాధపడతాడు.
1: The boy was very much surprised, taken aback, and said, "What is it happening? You never told me anything before."
0: అదహార సమస్యలు ఈనాటితో నిండిపోతుంది.
1: And you complete 16 years this day.
0: కనుక రేపటి నుంచి నీవెవరో మేమెవరో.
1: From tomorrow onwards, we do not know who is who.
0: అంతనా ఇది నాకు మొదలే ఎందుకు చెప్పకూడదు?
1: And he said, "Why didn't you inform me even before?"
0: ముందే నాకు తెలిసి ఉంటే నేను తప్పక జాగ్రత్తగా ఉండేటటువంటి.
1: Had I known earlier, I would have been very careful.
0: కానీ ఆనాటి నుంచి మందిరంలోకి వచ్చున్నాడు, ఈశ్వర మందిరంలో.
1: Since that day he sat there in the temple of Ishvara.
0: పూజ చేస్తూ ఉన్నాడు.
1: He went on worshipping.
0: సాయంకాలం కావచ్చింది.
1: And it is the evening time.
0: ఇంకా 5 గంటలు అవుతుంది.
1: And it's around 5 o'clock.
0: అప్పటికి తల్లి తండ్రి ఇద్దరు పోయి దేవాలయం దగ్గరగా కాచుకున్నారు.
1: Mother and father were waiting there at the doorstep of the temple.
0: పాశం వేశాడు.
1: And then a news was spread in front of him.
0: ఈ మార్కండేయుడు ఈశ్వరుని శిరస్సుపై హస్తం పెట్టాడు.
1: And Markandeya was blessed by Ishvara himself.
0: అప్పుడు ఆ శిరస్సుపై చేయి పెట్టినప్పుడు, కానీ ఈ పాశము నా యొక్క హస్తం కూడాను ఈశ్వరుని యొక్క శిరస్సుపై ఉంటుండది.
1: And now Ishvara is above me, I am under his check and control.
0: కాబట్టి నా చేతి కూడాను ఈ యొక్క పాశం తగులుతుంది.
1: Therefore along with Markandeya I am also chained, bound by this passion.
0: వేయని అని ధైర్యంగా కూర్చున్నాడు.
1: And he sat there fearlessly.
0: ఈ విధంగా వేసేటప్పటికీ ఆ పాశం తీసి మార్కండేయుని వదిలి మార్కండేయుడు చిరంజీవిగా ఉండమని కోరాడు.
1: And then Ishvara blessed him. And he freed Markandeya and he blessed him with long life, eternal life.
0: ee vidhanga ishwaru yokka anugrahanni kodanu tappinchukunataku adani yokka chintane pradhanamainatundi.
1: Therefore Markandeya could also cross that limitation of the divine command and earn his grace ultimately.
0: కనుక దైవానుగ్రహం చేత ఎట్టి పాశుబంధమైన తప్పించుకోవచ్చు.
1: దేర్ ఫోర్ విత్ గాడ్ గ్రేస్ యూ కెన్ విన్ ఓవర్ ఆల్ అబ్స్టకల్స్ డిఫికల్టీస్ ఆన్ యువర్ వే ఆఫ్ యువర్ లైఫ్.
0: కనుక దైవ చింతన మాత్రం నిరంతరము చేస్తూ ఉండాలి.
1: దేర్ ఫోర్ యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ ఫెర్వెంట్లీ.
0: అప్పటి నుంచి చాలా మంది భక్తులు ఈ విధంగా అంత్యకాలం వచ్చే సమయంలోప్పటికీ కట్టగలప్పటికీ రామ కృష్ణ గోవింద గోవింద ఈ విధంగా నామస్కారం చేస్తూ ఉంటుంటారు.
1: Since then people started thinking of God's name, chanting his name, God's name, as the end approaches.
0: ee vidhanga devudu ichina varanni kodanu ఆ వెనుకకు తీసుకుంటాడు.
1: గాడ్ ఈజ్ ఆల్సో రెడీ టు టేక్ బ్యాక్ వాట్ హీ విల్డ్ అర్లియర్.
0: దైవం యొక్క ఏది కూడా కష్టం కాదు.
1: నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్.
0: వరం ఇవ్వచ్చును, వరం తప్పించవచ్చును.
1: హీ కెన్ సర్టన్లీ కన్ఫర్ గ్రేస్ అండ్ హీ విల్ ఆల్సో గివ్ ఫైండ్ అన్ ఎస్కేప్ టు యూ టు రన్ అవే ఫ్రమ్ ది రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఆనాటి నుంచి మార్కండేయుని యొక్క తల్లిదండ్రులు దీన్ని చాటుతూ వచ్చారు.
1: Is that day Markandeya was taken care of by his parents.
0: దైవము వరం ఇస్తాడు.
1: God confers boons.
0: కానీ దాన్ని క్యాన్సిల్ కూడా చేస్తాడు.
1: And he can also cancel it.
0: కనుక మనం దైవం ఇచ్చినాడే అని మనం భయపడకూడదు.
1: We cannot bloat ourselves for the simple reason that boons are conferred.
0: కనుక దైవం ఇస్తాడు అని తప్పిస్తాడు.
1: God grants and can also cancel.
0: ఈ విధంగా అనేక మంది భక్తుల యొక్క ప్రాణములను బాధలను తప్పించి వారిని సుఖవంతులుగా చేస్తూ వచ్చాడు.
1: God by conferring grace make people extremely happy, making them to overcome all the obstacles and the difficulties in this world.
0: కానీ కొంతమంది అహంకార పరులు ఎట్లా చేస్తాడో చూస్తాము అని వాళ్ళందరూ దాన్ని టెస్ట్ చేస్తుంటారు.
1: But some out of ego want to test God's will.
0: ఆ టెస్ట్ కంటే కూడా భగవంతుడు చిక్కేటువంటి వాడు కాదు.
1: They cannot test God's will at any time.
0: ఇన్ని టెస్టులు చేసినప్పటికీ అక్కడ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది.
1: What all the tests that an egoistic man does, they'll all be in vain, useless.
0: Ego, jealousy, hatred, ఇవంతా కూడా తప్పిపోయేటువంటి వేటి.
1: This will total failure is the result of evil qualities like jealousy, pride, and ego. We should understand with God's grace, nothing in this world anti can work.
0: కనుక దైవానుగ్రహానికి ముందు పాత్రలు కావాలి.
1: సో వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచిత్తనం.
1: అట్ ఆల్ టైమ్స్ ఎవ్రీవేర్ ఎవ్రీ మోమెంట్ వీ షుడ్ స్పెండ్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: అందుకోసమనే స్వామి అనేక విధములైనటువంటి సాధనలు ప్రారంభించాడు.
1: భగవాన్ హ్యాస్ గివెన్ అస్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సాధన.
0: రాత్రిపూట కూడా నగర సంకీర్తనం చేస్తూ వచ్చాడు.
1: And we'll find people singing bhajan in the night time.
0: ఏ నిమిషంలో వస్తారో భగవంతునకు యమధర్మరాజుకు మంచి చెడ్డ రెండు తెలియదు.
1: And as the end approaches, nothing matters, good or bad.
0: కానీ వాళ్ళు నగర సంకీర్తనం చేసే లోపల నగర సంకీర్తనలోనే పడిపోవచ్చు.
1: As they go on singing glory of God, well, they may leave this body.
0: ఇట్లు దైవం యొక్క అనుగ్రహాన్ని తప్పించుకొని పొందడానికి ఎన్ని రకములైనటువంటి సాధనలు చేస్తున్నారు.
1: Therefore many spiritual practices have been undertaken so as to be free from all the difficulties of karma phala.
0: కానీ మార్కండేయుని వర ప్రసాదమైనటువంటిది అన్ని విధములైనటువంటి యొక్క శక్తిని కలిగి ఉంటుంటుంది.
1: But the Markandeya demonstrates all the power behind God's grace.
0: Animals, birds, మనుషులు అందరూ కూడా తప్పించుకోవచ్చు.
1: Likewise, animals, birds, human race can certainly find a way out of karma phala.
0: అయ్యో ఇది తప్పేది కాదు అని మనం భయపడి ఉండకూడదు.
1: Let us not be depressed, afraid of the situation that this is inescapable.
0: అన్ని కూడా తప్పించుకోవచ్చు.
1: Everything can be avoided.
0: కనుక మార్కండేయ చరిత్ర మరి ప్రాణం చేయడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుంటాడు.
1: Therefore, Markandeya could have his life again, could be immortal.
0: ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కథలేమో చెప్తూ ఉండొచ్చు. అది దానికి తగినటువంటి యొక్క ఫలితము దైవానుగ్రహం పైన ఆధారపడి ఉంటుంటాడు.
1: Therefore, one has to conclude that everything is based on God's grace only.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఎన్ని రకమైనటువంటి సాధనలు చేసినప్పటికీ,
1: ఎనీ నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ యూ మే ఫాలో,
0: దైవ చింతన మాత్రం ఏ నిమిషం కూడా మేము వదలకూడదు.
1: నెవర్ గివ్ అప్, నెవర్ ఫర్గెట్ గాడ్ ఎనీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
0: అప్పుడే తను రచించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
0: కనుక మీరు దైవానుగ్రహం తప్పించుకున్నందుకు ఏమాత్రము మీరు ప్రయత్నం చేయకండి.
1: దేర్ఫోర్ నెవర్ ట్రై టు ఫైండ్ ఎన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: సాయంకాలము దీని విషయంలో వివరంగా వివరిస్తాను.
1: ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ఆల్ ద డీటెయిల్స్.
0: ముఖ్యంగా ప్రాణం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇంపార్టెంట్లీ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మనిషి కంటే ప్రాణం ప్రతిష్టమైనటువంటిది.
1: అండ్ ద లైఫ్ ఇస్ మోర్ ప్రెషస్ దెన్ ద బాడీ.
0: ఎందుకంటే మానవునికి దేవుని కంటే ప్రాణమే ప్రధానమైనటువంటిది.
1: అండ్ దెర్ఫోర్ మోర్ దెన్ ది హ్యూమన్ బాడీ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: లైఫ్ ను మనం సంరక్షించుకోవాలి.
1: దెర్ఫోర్ యు హావ్ టు సస్టైన్ మెయింటైన్ లైఫ్.
0: లైఫ్ ను ఎన్ని జన్మములు వచ్చినప్పటికీ
1: వీ మే హావ్ నంబర్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్,
0: కానీ ఈ ప్రార్థన వల్ల అన్నిటినీ మనం సాధించవచ్చు.
1: విత్ ప్రేయర్ టు గాడ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: గట్టిగా ప్రేయర్ చేయలేదు.
1: యు డోంట్ నీడ్ టు ప్రే
0: మనసులో చేసినా కూడా చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రే మెంటలీ.
0: కానీ కొంతమంది అయ్యో పెద్దగా ప్రేయర్ చేయలేదు, మేము చేయకుండా పోవటం వల్ల మమ్మల్ని రక్షిస్తారో రక్షించడో అని కొంచెం భయపడుతుంటారు.
1: Some doubt whether God would come to their rescue or not because they are not able to pray loudly.
0: భగవంతుడు హృదయ పాత్రలో ఉంటున్నాడు.
1: God resides in the heart of man.
0: కనుక ఈ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరిదైనా వినవచ్చును, కానీ తనది తాను కూడా వింటుంటాడు.
1: God residing in the heart would be able to hear all our prayers. He listens to his own will.
0: కనుక దైవానుగ్రహంలో పాత్ర కావాలంటే మనసునందు కానీ హృదయం నందు కానీ నిరంతరం చింతిస్తూ ఉండాలి.
1: Therefore, to deserve God's grace, we should pray wholeheartedly. The prayer should come out of the depths of our heart.
0: Life is not important.
1: Life is not that important.
0: ఇప్పుడు ఉండొచ్చును, రేపు పోవచ్చును.
1: We may be existing today, we may be out of existence tomorrow.
0: కానీ లైఫ్ కును ఈ ప్రార్థనకు సంబంధం లేదు.
1: But this longevity has got nothing to do with prayer.
0: Prakruta management yokka badhanu tappinchavachunu.
1: The worldly difficulties can be overcome.
0: Kaani nijanga nija praptini matramu evvaru tappinchaleru.
1: But the true deservedness conferred by God is certain.
0: Kaani prema swarupulara
1: embodiments of love.
0: Meeru nirantaram kodanu
1: continuously
0: bhagavat nama smaranam chestunnandi.
1: Sing bhajans. Repeat his name.
0: అప్పుడు మీకు సర్వరక్షణగా ఉంటుంటుంటది.
1: That will save you in every way.
0: భగవంతుడు ఎయిర్ గాలిలో ఉంటున్నాడు.
1: God is there in the air.
0: ఆ ఎయిర్ అనేటువంటిది మీరు నోరు మూసుకున్నా కూడాను అది చెవుల్లో ఉన్నప్పుడు చేరుతుంటది.
1: Even if you close your mouth, the air will get into your body.
0: కానీ అట్టి భగవంతుని యొక్క సంబంధము మనం ఏనాటికి వదలకూడదు.
1: We should never disconnect ourselves from the divinity.
0: ee divinity meedo unnappudu mee tappaga meeku unity ga tayar avutaru.
1: When once there is divinity within you, the unity will be the result.
0: Kanuka divinity lekunda poyinappude enmity vachestundi.
1: When there is no divinity, there is a place for enmity.
0: Aa enmity unnappudu enta divyatvam unnappudu ni prayojanam undadu, vyartham avutundi.
1: With all the enmity, the divinity within you is diluted, it will not be powerful.
0: Kanuka daivanugrahamunaku paathulu kavalantunte em cheyala poojalu prathamulu itlaatu kaadu cheyavasindi bhagavanti namasmaranam cheyala.
1: To deserve God's grace, what is to be done? Is it worship or what act should you do? Do bhajan, sing his glory, that is enough.
0: Ivu nirantaram kuda nu hrudayamto rama rama rama rama anukuntunte అదే నీకు అన్ని విధాలు దేన్ని రానివ్వకుండా చూసుకుంటుంది.
1: ఇఫ్ యూ హోల్ హార్టెడ్లీ డూ భజన్స్, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ ఇన్ దిస్ వరల్డ్.
0: భజన వినా సుఖ శాంతి నహి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అదర్ దాన్ ద భజన్ డూయింగ్ హిస్ భజన్.
0: కనుక ఆ భజన్ చేస్తూ ఉంటుంటే మీకు సర్వ విధంలో కూడా రక్షిస్తూ.
1: When you do bhajan, sing his glory, it will protect you.
0: Prema swarupulara
1: embodiments of love.
0: Meentho adrushtavantulu.
1: You are extremely lucky.
0: Ilanti paristhithilo kuda meerandaru ikkada cheratamu. Meerandaru ikkada cheratamu.
1: You could all assemble here today.
0: Goppa prophet meeku chiktu untundali.
1: And you have earned highest prophet.
0: Ee prophet chikkalante saadhyam kaadu.
1: It is not possible to have this prophet.
0: దీన్ని సంపాదించుకోండి మీరు.
1: Yes, try to deserve this profit.
0: ఇది సంపాదించుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అడవులు ఎందున్నా ఆకాశంలోనున్నా పట్టణంలోనున్నా పల్లెలున్నా గుట్ట మీద ఉన్న నట్టేటబడి ఉన్న దిక్కు లేని వారి దేవుడు.
1: The highest rate of profit of divine grace and the divine will, as it follows you are safe and secure wherever you go, either in the village or city, mountain top or the deep sea, anywhere.
0: మీ జంటనే వెంటనే ఉంటున్నాడు.
1: God is always with you, in you, above you, below you, around you.
0: కనుక మీరు నిరంతరం కూడాను ఏది మీరు చదివినా చదివిపోయినా కూడాను భగవంతుని నామస్మరణ నిరంతరం కూడాను చేస్తుండని.
1: Whether you may go through a holy book or not, but sing his glory, do bhajans wherever you go, wherever you are.

وَلِلْكَافِرِينَ.